ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. సగ సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 24వ రోజు

ఆకాశవాణి నెలిన సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్ర దర్శనిలో చిత్తూరులోని నాగలాపురం శ్రీ మహావిష్ణు క్షేత్ర విశేషాలను మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ధరించిన అవతారాల్లో మొదటిది వేదాలకు పునర్జన్మను ప్రసాదించింది మత్స్య అవతారం. స్వామి మత్స్య రూపంలోనే స్వయంభూగా వెలిసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం. మనిషి

చిత్తూరులోని నాగలాపురం. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ధర్మబద్ధంగా ఎలా జీవించాలో వేదం నిర్దేశించింది. అలాంటిది వేదాల్ని రక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారం ఈ మత్స్యావతారం. అలాగే వేదాల్ని అపహరించిన సోమకాసురుణ్ణి శిక్షించి వేదాల్ని రక్షించిన వైనం ఈ మత్స్యావతారంలోని ముఖ్య ఘట్టం. ఈ ఘట్టం ఆవిష్కృతమైన ప్రదేశమే ఈ నాగలాపురం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాము ఈ క్షేత్రం గురించి, వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో చిత్తూరులోని నాగలాపురం శ్రీ మహావిష్ణు క్షేత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. భూమి మీద ప్రాణికోటి ఏర్పడక ముందు బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని నెరవేర్చడానికి తపస్సు చేస్తూ ఉండగా సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గరున్న వేదాలను అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవ సృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు.

జరిగిన విషయాన్ని విన్నవించి ఈ విపత్తు నుంచి కాపాడమని వేడుకోగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాక్కున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుణ్ణి సంహరించిన విష్ణుమూర్తి వేదాల్ని బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు. మరోవైపు వేదాపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్ళిన స్వామి ఎన్ని రోజులకి తిరిగి ప్రత్యక్షం కాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకానికి ప్రయాణమవుతుందట. భూమి మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకొని అక్కడికి చేరుకొని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని చెప్తారు. ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికీ కూడా స్వామివారు పడమరకి అభిముఖంగా దర్శనమిస్తే వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తారు. నారాయణుడు వేదాల్ని తిరిగిచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్యక్షేత్రం, హరికంఠాపురంగా కూడా ప్రసిద్ధి పొందింది. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు

23240852, మరొక నంబర్ 23240856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్ర దర్శనిలో చిత్తూరులోని నాగలాపురం శ్రీ మహావిష్ణు క్షేత్ర విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. శివకేశవులకి అభేదాన్ని తెలుపుతూ 15వ శతాబ్దంలో చోళరాజు ఆ ఆలయాన్ని ఆ ప్రాంగణంలోనే వేదనారాయణ స్వామితో పాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు. చోళరాజుల అనంతరం శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయ ఉత్తర గోపురం మీద శాస్త్రం తెలియజేస్తోంది. రాయల నాటి శిలా నైపుణ్యం ప్రదర్శితమయ్యేలా ఆలయ గోడల్ని కూడా తీర్చిదిద్దారట. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆ గ్రామానికి తన తల్లి నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం కూడా చేశారు. కాలక్రమంలో అది నాగలాపురం అయింది. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో చిత్తూరులోని నాగలాపురం శ్రీ మహావిష్ణు క్షేత్ర విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ప్రతి ఏటా మార్చి 3వ వారంలో 5 రోజుల పాటు వేదనారాయణుడికి సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి రోజున స్వామివారి పాదాల మీద, 2వ రోజున స్వామివారి నాభి మీద, 3వ రోజున శిరస్సు మీద సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలని వైభవంగా నిర్వహిస్తారు. గరుడ సేవ, రథోత్సవాలను కన్నుల పండుగగా జరుపుతారు. వీటితో పాటు వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఆండాళ్ నీరాట్టు ఉత్సవాలు, నవరాత్రులు, ఇలా ప్రతి పర్వదినాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అలాగే ఆలయ ద్వారంలో ఉన్న వినాయకుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వింటూ ఉండండి, ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95.

0: సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. 7:08 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ హ్యాపీ హ్యాపీ సండే అండి అందరికీ కూడా. వాన హ్యాపీగా చక్కటి వాన మనల్ని పలకరించేసింది అండ్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరికీ కూడా స్కూల్స్ రెడీ అవుతున్నారు, ముస్తాబ్ అవుతున్నారు, రెడీ టు వార్, రెడీ టు ఫేస్ ది ఛాలెంజెస్. ఎస్, ఇదే స్పిరిట్ ఎప్పటికీ ఉండాలండి, ఎప్పటికీ ఉండాలి అందరికీ కూడా. అయితే మన శరీరానికి మనసుకి హాయిని ప్రశాంతతని కలిగించే మెడిటేషన్ అలాగే యోగా తప్పనిసరిగా మన రొటీన్ స్కెడ్యూల్లో ఒక పనిగా పెట్టుకొని చేయాలండి. ఏం సాధించాలన్నా, ఎన్ని మైళ్ళు రాళ్ళు మనం లైఫ్లో టార్గెట్గా పెట్టుకున్నా, ముందుగా కావాల్సింది చక్కటి ఆరోగ్యం. అసలు మన ఆరోగ్యం గురించి పట్టించుకోనంత బిజీగా ఉన్నాం మనం, అందువల్ల కొంత అనారోగ్య సమస్య ఖచ్చితంగా ఉంటుంది. మన ఆహార అలవాట్లలో అలాగే మనం ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న ఏవైతే స్నాక్స్ అవి ఉంటాయో, హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఏంటంటే తక్కువ మాంసాహారం, ఎక్కువ శాఖాహారం, తక్కువ చక్కెర, ఎక్కువ పళ్ళు, తక్కువ డ్రైవింగ్, ఎక్కువ వాకింగ్, తక్కువ ఒత్తిడి, ఎక్కువ నిద్ర, అది కూడా టైంకి, అలాగే తక్కువ కోపం, ఎక్కువ ఆనందం, ఇవన్నీ మనం పాటించగలిగితే మంచి ఆరోగ్యం మనం సొంతం చేసుకోవచ్చండి. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. మంచి మంచి పాటలు మీకోసం నేను క్యూ చేసి పెట్టాను, హ్యాపీగా వినండి, చక్కగా అన్ని పనులు చేసుకోండి. ఇంట్లో ఎవరైతే ఇవాళ రిలాక్స్డ్గా ఉన్నారో ఇంటి పనులకి హెల్ప్ చేయడానికి మీ వంతు కాంట్రిబ్యూట్ చేయండి అండ్ ఈవెన్ లైక్ సహాయం చేయండి. దిల్ ఫీల్ వెరీ హ్యాపీ, రైట్? స్టే ట్యూన్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

7:26, 58, 59 అలా వెళ్ళిపోతుంది కాలం, అసలు ఆగట్లేదండి నిజంగా. హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు, ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా బాల్యం ఎంతో మధురమైందండి. నువ్వు చేసినంతలే ఏది అల్లరి అల్లరి, అంతా ఇంత కాదు అని మాలో ఎవరో ఇంత అల్లరి చేయలేదు అని చెప్తూ ఉంటే భలే అనిపిస్తుంది అసలు. నిజంగా వాళ్లలాగా అంటే చిన్నపిల్లలాగా ఉండగలిగితే ఈ అనారోగ్యాలు, మానసిక రోదనలు, రుగ్మతలు, అశాంతి ఇలాంటివన్నీ ఎందుకుంటాయి చెప్పండి. గమనిస్తే పిల్లల్ని సడన్గా మనం బెదిరించామనుకోండి, గదమాయించామనుకోండి, వాళ్ళు భయపడి ఆ కాసేపు ఏడుస్తారు, లేదా అభికుమోహం పెట్టుకొని అలిగి ఒక గంట రెండు గంటలు మన దగ్గరికి రారు. తర్వాత అన్నీ మర్చిపోయి మళ్ళీ ఆటల్లో పడిపోతారు, ఏమీ గుర్తుపెట్టుకోరు మనలాగా. వారికి ప్రతిరోజు పండగే, ప్రతిదీ ఆట వస్తువే, అందరూ తమవారే, వారికి భేదాలు అవి ఉండవు. నవ్వుతూ పలకరిస్తే చాలు, వాళ్ళని కోపగించే

వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వారితో ఆడుకునే అమాయకులు అన్నమాట. వారిని మానసికంగా, శారీరకంగా బలంగా, దృఢంగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదే. మ్యాక్సిమం టైం వారితో గడుపుతూ, మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉంచుతూ వాళ్ళని వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే వారిక మన కంట్రోల్లో ఉన్నట్టే ఇక చక్కగా వారు మనం చెప్పినట్టుగా వింటారు. వారికి మంచి సంస్కారం కూడా అలవాటు అవుతుంది. ఏమంటారు? సో లెట్ స్పెండ్ మోర్ టైం విత్ అవర్ చిల్డ్రన్. వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

7:42 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా జీవితంలో మనకున్న లక్ష్యాలలో వాటిని చేరుకునే ప్రయత్నంలో ఏదో ఒక ప్రత్యేకత మనలో ఉండాలి అని మనం చేసే ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ ఇన్ని కావండి. ఎన్నో విధాలుగా కష్టపడతాం బాస్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి ఇవాళ అని. అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలంటే మన పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని విషయాల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ముందుగా కోపంతో మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే మనలో ఒక మంచి గుణం ఉంటుంది, అది కోల్పోతాం. రెండవది, ఎక్కువగా మాట్లాడడం తగ్గించేసేసేయాలి. ఒకవేళ ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతాం. మూడవది, అహంకారంతో మాట్లాడడం. దీనివల్ల మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని కోపాలు. నిజంగా. నాలుగవది, అబద్ధాలు చెబితే మనకున్న మంచి పేరు పోతుంది. ఇక వీటన్నిటినీ అధిగమించాలంటే ఆలోచించి మాట్లాడగలగాలి. అప్పుడు మనం కోరుకునే ప్రత్యేకత దాని అంతటదే వస్తుంది. అంచేత మన వెల్విషర్స్, ఫ్రెండ్స్, ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్పిన ఈ మంచి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాఠాలుగా నేర్చుకుందాం. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సూత్రాలతో భారతదేశం అద్భుతమైన పరివర్తన సాధించింది. ఈ కాలంలో మోదీ ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం, సాధికారత కోసం అనేక ప్రధాన కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. పలువురు ఫ్రాన్స్ దేశ మంత్రులు, భారత్లో ఫ్రాన్స్ రాయబారి థియరీ మధౌ నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా హ్యాబిల్డ్ సహకారంతో ఈరోజు ఒక చారిత్రాత్మక ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో 130కి పైగా దేశాల వారు పాల్గొన్నట్టు అధికారులు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా సాధకులను, ఆరోగ్య ప్రియులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చి యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్కు అత్యధిక వీక్షకుల సంఖ్యలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడమే ఈ లక్ష్యమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సింగరేణి సంస్థ పరిరక్షణ, అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ అయిన సింగరేణిలో దాదాపు 1600 కోట్ల రూపాయలు విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే మీడియా కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి 2.5 సంవత్సరాల్లోనే 2216 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు ప్రకటించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఈరోజు కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

0: పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: FM Rainbow 101.9.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: ఫార్టీ సెకండ్స్ రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల భయం. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా బంధాలు ఎంత గొప్పవో మాటల్లో చెప్పలేముండే. నేటి తరానికి బంధుత్వ విలువలు, ఆ ప్రాముఖ్యత గురించిన అవగాహన చాలా తక్కువని చెప్పుకోవాలి. బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది అంటారు మన పెద్దలు. అయితే ఈ బంధాల్లో పొరపాట్లు అనేవి వాటిల్లో ఒక పేజీ మాత్రమే. అది సవరించుకోవాలే కానీ మిస్టేక్ ఉందని, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయని మొత్తం పుస్తకాన్నే మనం చించేసుకోలేం కదా. అందుకని మనం అన్న మాట ఏదైతే ఉందో, పరిశుభ్ర మాట, దాన్ని మనం అంటే ఎవరైతే ఆ మాట పడ్డారో అది మన్నిస్తారేమో కానీ మర్చిపోలేరు. అందుకని సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ మితభాషగా ఉండగలిగితే, అవసరమైనప్పుడు మాత్రమే మాట మనం మాట్లాడగలిగితే అసలు గొడవ ఉండదు. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: థర్టీ సెకండ్స్ రెడ్బో స్టూడియో క్లాక్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్లో ఉన్నాం మనం. ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. జనరల్గా మనలో చాలామంది బర్త్డే రోజునో లేదా వాళ్ళకి నచ్చిన వారం ఏదైతే సండే మండే విచ్ఎవర్ ఇట్ ఇస్ ఆ రోజును రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటారు. ఈ రెజల్యూషన్స్ ఒక ప్రత్యేకమైన రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు తీసుకోవాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇవాళ నుంచి కామ్గా ఉంటాను లేదా దురల వాటికి దూరంగా ఉంటాను అనే మంచి రెజల్యూషన్ ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని ఇంట్లో ఒక చోట మనం అతికించుకుంటే అటు ఇటు నడిచినప్పుడు అది మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట, గుర్తు చేస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు ఇలా చేస్తా అన్నావు, మంచి అలవాటు చేసుకుంటూ మంచి అలవాటు అది మానేస్తానని చెప్పి గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక మనం దాన్ని మర్చిపోం. అంటే రెజల్యూషన్ తీసుకోవడం మాత్రమే కాకుండా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే మనం ఊహించని ఒక మంచి మార్పు మన జీవన శైలిలో ఖచ్చితంగా వస్తుందండి. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

8:44, 20 seconds, రెయిన్బో స్టూడియో క్లబ్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ఏదైనా ఒక రాణి పని, అది రాణిపక్షంలో ఒక పని రాణిపక్షంలో నేర్చుకోవడానికి ఉత్సాహం ఉండాలి. మనలో కొందరికి చాలా మొహమాటం, చెప్పలేని సిగ్గు, బిగుసుకుపోయినట్లుగా అనిపించడం లాంటివి తరచుగా మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఒకవేళ నేను నేర్చుకోబోతే మిగతా వాళ్ళు అవగాహన చేస్తారేమో, నన్ను నవ్వుతారేమో, నన్ను చూసి ఇంత వయసు వచ్చినా ఇంకా నేర్చుకోలేదు ఏమిటి అని నవ్వుకుంటారేమో అని ఫోబియాతో ఉంటారు. కానీ మన డెవలప్మెంట్ కోసం మనం నేర్చుకోవడానికి ముందడుగు వేసేటప్పుడు ఇక మిగతా విషయాలు అవి పట్టించుకోకూడదు. రాదు అంటే రాదు అని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి నేర్చుకోవాలి. ఒకవేళ కొంచెం తెలిసినా మొత్తం అర్థమైపోతుంది. అంటే జస్ట్ కొంచెం తెలిస్తే మిగతావి మనం తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. కానీ తెలిసి కూడా తెలియనట్లు, తెలియకపోయినా తెలిసినట్టుగా ఉంటే మాత్రం అవమానాలు తప్పవు. అందుకని నిల్ నుంచి స్టార్ట్ చేసి ఫుల్గా నేర్చుకోవాలి అంటారు. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని తన పర్యటనలో రెండవ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్య, నైపుణ్యం ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విద్యా వ్యవస్థను కలిగి ఉందని, కృత్రిమ మేధలో రెండవ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో తపాలా శాఖ ద్వారా డ్రోన్ ఆధారిత తపాలా రవాణా సేవను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఈ సేవను రాష్ట్రంలోని మండీ ప్రధాన తపాలా కార్యాలయం, రెహర్ధర్ శాఖ తపాలా కార్యాలయాల మధ్య ప్రారంభించారు. రాబోయే 2-3 నెలల్లో హిమాచల్ ప్రదేశ్, అస్సాంలలో గుర్తించిన సుమారు 150 మార్గాల్లో డ్రోన్ ఆధారిత సేవలను అమలు చేయడానికి తపాలా శాఖ ప్రణాళికలు సిద్దం చేసిందని సమాచార శాఖ తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విబిజీ రామ్జీ పథకంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. జూలై 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఒత్తిడిని నిరసిస్తూ లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్తో పాటు మంజీరా జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ప్రజల ఆరోగ్యం, తాగునీటి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్టు పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

9:10:17 సెకండ్స్ రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ మనం ఉన్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ఏదైనా ఒక పని రాని పక్షంలో నేర్చుకోవడం అనేది చాలా దీని ఏమంటారు ఒక డెడికేటెడ్గా నేర్చుకోవాలని చెప్పి మనం అనుకున్నాం కదా, సేమ్ అట్లాంటిదే. ఒకరు మౌనంగా ఉన్నప్పుడు వారిని మనం ఆటంకపరచకూడదు అన్నమాట. యాక్చువల్గా వీలైనంత వరకు మనం సైలెంట్గా ఉండాలి అంటారు, సాధ్యమైనంత వరకు మంచినే చెప్పి మౌనంగా ఉండాలట. వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్ ఈజ్ సైలెన్స్ అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. అదే పనిగా మాట్లాడకూడదు. పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పింది వినటమే ఎక్కువ ఉండాలన్నమాట. అంటే మనం వారు చెప్పింది ఎక్కువ వింటూ ఉండాలి, మనం చెప్పేది తక్కువగా ఉండాలి. మన వైపు నుంచి దోషం లేకుండా అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉండేలాగా మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. మౌనంగా ఉండాలి. సరదాగా స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు వారితో హుందాగా మాట్లాడాలి. చిన్నపిల్లలతో మాట్లాడుతున్నంతసేపు వారి ఆలోచన ధోరణితోనే మనం మాట్లాడాలి. మిగిలిన సమయాల్లో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే అంతకంటే ఉత్తమమైన గుణం ఏది లేదు. సగానికి పైగా సమస్యలు మౌనంతోనే పరిష్కరించబడతాయండి. పెద్దల మాట ఇది, ఏమంటారు వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్లో ఉన్నాం మనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. దిగిడి దిగిడి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తూ యోగా చేయడం కూడా అంత మంచిది కాదు. యోగా చేసే టైంలో నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అందులో ముఖ్యంగా ఆహారం తీసుకున్నాక యోగా అస్సలు చేయకూడదు, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే యోగా చేసే సమయంలో ఒకవేళ దాహం వేస్తే అక్కడున్న ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి అడిగి వారి సలహా తీసుకొని వెదర్ నీళ్ళు తాగచ్చా లేదా అనేది అడిగి, మరి ఏది ఏమైనా యోగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి, మన సొంతగా కాకుండా యోగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర చక్కగా అభ్యాసం చేసి ఆసనాలు ఎలా వేయాలి, ఏ టైంలో వేయాలి, ఎంతసేపు వేయాలి అనేది చక్కగా చెప్తారు. ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు వింటూ ఉండండి. ఇది వైబ్రంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

9:22:15 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ మనం ఉన్నాం వైబ్రెంత్ హైదరాబాద్లో. నేను మీ ఆర్జే సంతోష్. ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల భయం. నిజంగా మనలో చాలామందికి యోగా చేయాలి అనే ఆకాంక్ష ఉంటుంది. అయితే ఆచరణలోకి వచ్చేటప్పటికి ప్రతిరోజు రేపటించి అంటూ ఒక దాటివేత ధోరణి మనం చూపిస్తాం. అలా కాకుండా ఈరోజు నుంచే చేయాలి అనే పట్టుదల పెంచుకొని రోజు రోజుకి యోగాసనాలలో అభ్యాసంతో యోగా నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా మేరకు చేయడం మంచిది. యోగాలో ఒక మంచి గ్రిప్ రావడానికి కొంత ఆలస్యం పడుతుంది, కానీ ఏ రోజు కూడా వాయిదా వేయకుండా అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న సమయంలో యోగా అస్సలు చేయకూడదంటారు. యోగా చేసే సమయంలో సెల్ ఫోన్స్కి చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే వాటి వల్ల ఉత్పత్తి అయ్యే రేడియేషన్ ప్రభావం వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతి డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: నైన్ 46 రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ లో ఉన్నాం మనం. ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులు. నిజంగా ఒకసారి కనుక మనం ఆలోచిస్తే ఎంతో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆహారం విషయంలో వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కొత్తగా సిద్ధం చేసుకొని తినడం ఉత్తమం. అందులోనూ ధాన్యాలు తింటే చాలా మంచిదండి. ధాన్యాల్లో పిండి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చడంలో ఎంతో మేలు చేస్తాయట. అయితే బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. రోజుకు ఒక ధాన్యాన్ని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉదయం పూట ఖచ్చితంగా కాసేపు మనం నడక అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. ఆకుకూరలు, పళ్ళరసాలు, మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ మనం వదిలేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇంకోటి, ఏదైనా పని చేయాలి అన్న తాపత్రయం ఉండాలే, కానీ ఎలాంటి కష్టమైన మనం సాధ్యం చేసుకోవచ్చు. ఇప్పుడేం చేస్తానులే అనుకుంటే మాత్రం ఏమీ సాధించలేం. అలాగే మనస్ఫూర్తిగా పనిచేయని వారు ఎవరైతే ఉంటారో జీవితంలో విజయం సాధించడం చాలా కష్టం. ఆఫ్కోర్స్ సాధించగలుగుతారు, కాకపోతే ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయాలి వాళ్ళు. డెవలప్ అవ్వాలి, అంచెలంచెలుగా ఎదగాలి అంటే ఈర్ష్యతో కాకుండా, కోపంతో కాకుండా, అణకువతో, అందరితో ఆప్యాయతతో ఆదర్శంగా ఉండాలి. అలాగే స్వశక్తిపై ఆధారపడగలిగితే ఎప్పటికైనా సంతోషంగా ఉండగలుగుతాం, విజయాన్ని కూడా సాధించగలుగుతాం. ఈజీ అవుతుంది సక్సెస్ అవ్వడం. కష్టపడి పనిచేయడం కన్నా ఆ కష్టం నిజంగా ఇష్టపడితే, మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ కష్టం మనకే సుఖం కావాలో అదే ఇస్తుంది. ఎసరో పెద్దలు చెప్పిన మాటలన్నివ్వండి, నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనస్ఫూర్తిగా ఉండొచ్చు, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అండి లైఫ్. సో 9:48 అవుతుంది రెయిన్బో స్టూడియో క్లాక్లో. నెక్స్ట్ ఆర్జే శ్రీకాంత్ ఓజా రెడీగా ఉన్నారు తన దీని ఏమంటారు ఎక్సలెంట్ ఎనర్జెటిక్ షోతోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. వింటూ ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, గతాన్ని గురించి

ఆలోచించకుండా, భవిష్యత్తులో ఏమవుతుందో అని భయపడకుండా ప్రస్తుతాన్ని చక్కగా ఆస్వాదించండి. నేను మీ అర్జీ సంతోష్ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. వింటూ ఉండండి, ఇది ట్విన్ సిటీస్ FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగపూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే రెండు నగరాల మధ్య 3.5 గంటల సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలిపారు. వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఐగాట్ కర్మయోగి భారత్ ప్లాట్ఫామ్పై పరీక్షా అధికారుల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్టీఏ పరీక్షల పర్యవేక్షణ, ఇన్విజిలేషన్ ప్రక్రియలను బలోపేతం చేయడం, అలాగే ఆఫ్లైన్ పెన్ పేపర్ ఆధారిత పరీక్షలను సజావుగా, సురక్షితంగా, ప్రామాణిక పద్ధతిలో నిర్వహించేలా చూడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచడానికి వీలుగా ట్రిబ్యునల్కు మరో ఏడాది గడువునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రిబ్యునల్ గడువు 31 జూలైతో ముగియనుండటంతో 1 ఆగస్టు నుంచి 2027 జూలై వరకు పొడిగించారు. నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

0: రెయిన్బో 101.9.
1: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు, చౌరాహా ఆడిటోరియం, SD రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, SD రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

0: ऐड और फिर गाने के साथ।
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: Original Handloom direct from weavers at Chenita Santa, 12th to 14th June. Chowraha Auditorium, SD Road, Secunderabad. Time 11 a.m. to 9 p.m. Phone 799-579-2102.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
2: ಬತ್ತೊಳು ಕೈಗೆ ಮಣಿ ಮುಳೆ ತೀತ ಮದಿ ಗೋದಣ್ಣ ಬರ್ತಿಲ್ಲ ಮದಿ.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: दोस्तों आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफ एम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन। मैं हूं शरत आपके साथ, और हमारे साथ है हमारी आज की एक और होस्ट, नई होस्ट जिनका नाम है
1: काव्या।
0: काव्या। और हमने मैंने और काव्या ने सोचा कि स्कूल डेज में आज आपको लेके ही जाना है और आपको स्कूल की यादें ताज़ा करानी है आपकी। और आज का सवाल मेरा ये है कि स्कूल दिनों की कौन सी एक ऐसी याद है जो आपके दिल में हमेशा रहेगी, और हमेशा बस आप उस चीज़ को जब भी याद करते हैं आपको खुशी हो जाती है। और हमारे साथ एक दोस्त जुड़े हैं, जानते हैं कि वो क्या कहना चाहते हैं। हेलो,
2: गुड आफ्टरनून सर।
0: गुड आफ्टरनून सर, हाउ आर यू?
2: हाँ तो फाइन साहब, सुपर के ऊपर साहब।
0: क्या बात है, रमेश जी हैं हमारे साथ दोस्तों। और रमेश जी बताइए।
1: నమస్కారం అండి, రమేష్ గారు నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నానమ్మా. మీరు కొత్తగా వచ్చినా కూడా చాలా బాగా చేస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉందమ్మా మీరంతా.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీ ఆశీర్వాదం.
2: ధన్యవాదాలమ్మా. టాపిక్ బాగుంది, కే రమేష్ మాట్లాడుతున్నా. మరి వివేకానంద స్కూల్లో చదివామమ్మా మేము. 1971 లో మేము కబడ్డీ చాంపియన్స్ అమ్మా. నాలుగు స్కూల్ల మధ్యన కాంపిటీషన్ జరిగింది.
0: 1971 మే ఆప్ చాంపియన్ థే
2: క్యా సార్?
0: 1971 में, राइट?
2: बिल्कुल साहब, 1971 के बीच में.
0: ओके,
2: जब नालू स्कूल मध्य कांपिटीशन में कप वे अब एमएलए नारायण राव आये चेत आये चेत द्वारा कप अं मैं अवाद सील्ड
1: मदर वेरी इंस्पायरिंग अंडी, चाला इंस्पायरिंग.
0: तो रमेश जी मेरा एक सवाल है कि जब कभी वो शील्ड आप देखते तो आपको वापस वो दिन में चले जाते हैं क्या?
2: अरे वो पुराने याद आ जाता.
0: और
2: कैसा जीते कैसा
0: और व्यू गर्दनी के सामने से निकले तो ऐसा मन नहीं करता वापस उधर लाइट ले लो जामबाग से जाते हुए. थैंक यू थैंक यू थैंक यू. दोस्तों ये थे रमेश जी जो बता रहे थे कि ये स्कूल में पढ़ते थे और वहां पे ये फुटबॉल के चैंपियन थे, राइट? और वॉलीबॉल वाला फुटबॉल वाला वॉलीबॉल के चैंपियन थे, जी हाँ. और वहाँ पर ये मतलब पूरी जो स्कूल के कॉम्पिटिशन्स होते थे वहाँ पे ये जीते, और उसके बाद में उस दौरान जो वहाँ पे विधायक जी थे उनसे इन्होंने अवार्ड जीता, शील्ड जीती और लिया मतलब. और आज भी उनके घर में वो रखा हुआ, जब भी उसको देखते हैं तो स्कूल के डेज में चले जाते हैं और वो याद जो है इनके दिल में बहुत गहरा जो है घर करके गई है, और इनको बहुत बहुत याद आता है वो स्कूल का डेज और वो खेलना. अभी एक और कॉलर हमारे साथ है, चलिए उनसे भी करते हैं बात. हेलो.
3: నమస్తే.
0: నమస్తే మేడం, కొన్ బోల్ రే ఆప్?
3: మంగా బాస్తే సికిందర్ ఎట్లా ఉన్నారు?
0: మే తో బాగా ఉన్నాను. హమారే సాత్ కావ్య భీ హై.
1: నమస్కారం అండి.
3: అచ్చా, నమస్తే కావ్య జీ, ఆప్ దోనోం కో
0: థాంక్ యూ మ్యామ్, థాంక్ యూ. తో మేడం ఆప్ బతాయే స్కూల్ డేస్ కా. yes
3: ఓయ్ మే సీనియర్ సిటిజన్ హో గయా హూ, చోడ్ కే భీ ఐ థింక్ 50 ఇయర్స్ ఫోర్ 49 40 72 ఐ థింక్ 49 ఇయర్స్. फर्स्ट टाइम स्कूल आने के टाइम पे ये हैदराबाद आज से 60 इयर्स हो गया.
0: ओके,
3: दो डेज अपन कुछ नहीं मालूम, तेलुगु. तो फर्स्ट डे माय सिस्टर नेनु ना सिस्टर ने मा पेरेंट्स तो एवरो पेदवल ड्रॉप चेसे स्कूल लो मॉर्निंग.
0: ओके,
3: सो व्हाइल कमिंग बैक చెప్పారు అన్నమాట, ఇట్లా గుర్తు పెట్టుకొని మెల్లగా రండి అని. ఓకే విసేస్ ఓకే. అయితే వెళ్ళేటప్పుడు మేము ఒక రూట్ అంతా చిక్కడపల్లి ఆంధ్ర విద్యాలయ స్కూల్లో చదువుకున్నారు. అయితే ఒక దగ్గర చూసుకుంటూ వెళ్తుంటే ఒక షామియానా ఉండింది అనమాట, టెంత్ కొంచెం ఫంక్షన్
0: కా
3: ఏ లేన్ లో వెళ్ళాలా,
0: ఈ లేన్ నుంచి వెళ్ళాలా, రైట్? ఓకే,
3: ఓకే. దెన్ స్కూల్ లో చోడి కమింగ్ బ్యాక్ ఓ ఫంక్షన్ హోగయా షామియానా నికాల్ది.

0: Hello. Hello, Hyderabad. Welcome back to FM Rainbow 101.9 FM. And we आज हम बात कर रहे हैं स्कूल के बारे में. What is your favorite memory from school? और इसी चीज़ के बारे में बात करने के लिए हमारे एक कॉलर हमारे साथ तैयार है. हेलो.
1: गुड आफ्टरनून मैडम। मैं
0: गुड आफ्टरनून अंडी. आपका नाम?
1: ना पेर नरसिम्हा रेड्डी मैडम, प्रेमावती पेट नुंडी।
0: ओ नमस्कार अंडी. నరసింహ గారు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను మేడం।
0: చెప్పండి. సో ప్లీజ్ షేర్ ఆప్కా ఫేవరెట్ స్కూల్ మెమరీ క్యా హై హమారే సాత్.
1: స్కూల్ మెమరీస్ అంటే మేడం, నేను 9th క్లాస్ లో ఉన్నాను అప్పుడు. స్కూల్ డే, స్కూల్లో టీచర్ డే చేస్తారు కదా మేడం, సెల్ఫ్ గవర్నమెంట్ డే అని.
0: అవును.
1: దాంట్లో నాకు, నేను తోటమాలిగ చేసిన మేడం. నేను తోటమాలి అంటే అప్పుడు ఇక ఆ డ్రెస్ అట్లే ఉండాలి, రుమాలు కట్టుకోవాలి, చిన్న చెడ్డి లాంటిది, బనియన్ లాంటిది అట్లా. అంటే మా ఇంట్లో మా తాతయ్య ఉండేది, తాతయ్య అలాంటి డ్రెస్ వేసుకుంటుండే ఆయన. మామూలుగా సేమ్ అదే వేసుకున్నాను. తో స్కూల్ కి వెళ్తే అందరూ బాలయ్య అని మా తోటమాలి ఉండే అనమాట. అయితే నన్ను చూసి అందరూ చిన్న బాలయ్య వస్తుండే, చిన్న బాలయ్య వేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మేడం, ఆ సమయంలో నాకేంటంటే బెస్ట్ తోటమాలి అవార్డు దొరికింది నాకు అప్పుడు. అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చిండు అప్పుడు. మా ఇంటి ఫ్యామిలీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా నా అవార్డు చూడ ఫంక్షన్ చూడడానికి వచ్చింది అనమాట. అప్పుడు ఏంటంటే ఆ ఫోటో తీసిరు కదా మేడం, గ్రూప్ ఫోటో ఉండే అది ఉండే. అప్పుడు నాకు మాకు అంత అప్పుడు అంత డబ్బులు లేదు, స్తోమత సపరేట్ ఫోటో తీసుకోవడానికి లేకుండా అనమాట. దాని తర్వాత 6-7 ఇయర్స్ తర్వాత మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత స్కూల్ కి వెళ్ళి ఇట్లా హెడ్ మాస్టర్ తో కలిసి మాట్లాడి ఫోటో, ఆ ఫోటో అక్కడ రూమ్ లో హెడ్ మాస్టర్ రూమ్ లో ఉందండి మేడం. అది అంటే అడిగి నేను ఏం చేసిన సార్, నేను తీసుకెళ్లి మళ్ళీ కాపీ చేసుకుని వస్తాంటే ఒప్పుకొని ఆయన ఇచ్చింది అనమాట. అది ఇప్పుడు నేను ఇంట్లో పెట్టుకున్నా మేడం. అది ఇప్పుడు కూడా ఎప్పుడు అప్పుడప్పుడు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పిల్లలు చూస్తావు, డాడీని విజ్ చేస్తావు కదా అని చెప్పి.
0: ఆఫ్కోర్స్ అండి, ఎంత గర్వకారణమైన విషయం మినిస్టర్ చేత అవార్డు తీసుకోవడం.
1: చాలా సంతోషమైన గర్వం అనిపిస్తుంది మేడం.
0: అంతే అంతే కదా,
1: వచ్చినప్పుడు అదే నీ రాకూడదు ఇట్లా మినిస్టర్ తీసుకోకపోతే చాలా ఇది మంచి జ్ఞాపకాలు మేడం. అది
0: అమేజింగ్. అవునండి, మరి ఇది మన లైఫ్ అంతా చెరిష్ చేసుకోగలిగే మెమరీ ఇది.
2: చాలా
1: ఉంటాయి కానీ ఇది కొద్ది ఎప్పుడు మర్చిపోలేదు, మరోలేదు అన్నమాట.
2: ఐసే రహతా హై మతలబ్ వో బాత్ ఆప్కా ఇన్కే సాథ్ ఆప్కే సాథ్ హువా నా నరసింహా రెడ్డి జీ, ఆప్ ఉస్కో కభీ భీ నహీ భూలోగే ఉస్ చీజ్ కో. ఐసా ఆప్కో లగ్తా హై అభీ మౌకా ఫిర్ సే మిలా తో ఫిర్ సే వో వాలా రోల్ కర్ సక్తే హో ఆప్ జాకే?
1: అభీ భీ దిల్ లగ్తా హై స్కూల్ సే జానే కే బోల్ తో మై తో జాఉంగా సోచా
2: మై. క్యా బాత్ హై సర్.
1: ఉస్ టైమ్ కా జో హమారో బరాబర్ బ్యాగ్ నహీ రహతా థా, చప్పల్ బరాబర్ నహీ రహతా, సైకిల్ నహీ.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
1: Welcome back, everybody. We are listening to 101.9 Rainbow FM. Rainbow se hoti hai aapki zindagi rangeen. Aur aaj ke is Hello Hyderabad mein chal raha hai ek bahut hi interesting topic. It is about the favorite memory you have with your school. Kyunki kal se school shuru hone wali hai and we have our caller ready with us to share her favorite memory. Hello Hyderabad.
2: Hello.
1: Hello.
2: Hello.
1: హలో అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం, దిస్ ఇస్ గీతా స్పీకింగ్.
1: నమస్కారం గీతా గారు.
2: ప్రణామ్. సాకేత్ ప్రణామ్.
1: ఓకే ఓకే, చెప్పండి.
2: దిస్ ఇస్ 1960s. మా స్కూల్లో యాన్యువల్ డేకి డ్రామాస్ అయితే కదా, సో నేను సీతనైనా, ఇంకో ఫ్రెండ్ ఏమో రాముడు అయ్యి. సో మా టీచర్ ఏం చెప్పారంటే బెనారస్ శారీస్ తీసుకొని రావాలి, మీకే అది డ్రెస్సింగ్ చేసేటప్పుడు కట్టిస్తానని చెప్పారు. సరే అని మా మమ్మీ వాళ్ళు 3 బెనారస్ శారీస్ ఇచ్చారు. అయినాక అప్పుడు ఏమంటే టికెట్స్ 3 రూపీస్ టికెట్స్ ఉంటాయండి. ఆ బేసిస్ మీద వాళ్ళందరు పేరెంట్స్, సిస్టర్స్ అందరు వచ్చారు. ఆ ఫన్ ఏమైందంటే ఈ సింహాసనం రాముడు సీత కూర్చుంటారు కదా, ఈ కింద ఈ బెనారస్ శారీ వేసి నాకు ఏరే శారీ కట్టించి ఈ శారీ మీదకెళ్ళి నడుచుకుంటూ మేము ఆ సింహాసనం మీద కూర్చోవాలి. సో ఇంటికి వచ్చినాక బెత్తం తీసుకొని బాగా కొట్టారు మా పేరెంట్స్, ఎందుకంటే నీకు కట్టేయడానికి మేము ఇస్తే కింద నడుచుకుంటా వెళ్తారా, నువ్వు ఇంకోసారి డ్రామాలు ఉండదు, దేంట్లు ఉండదు, మేము ఏమి ఇవ్వమని
3: చెప్పారు.
2: ఐ రిమెంబర్ దట్ మెమొరీ.
3: ఇట్స్ ఆల్మోస్ట్ 60 ఇయర్స్, రైట్ రైట్ మ్యామ్?
2: యా యా, నౌ ఐఎమ్ 78.
3: Oh my god, great, great, great, great. But apuru adi ayind madam, it happened there at that time. It was like you may felt ki are matlab ki mereko aisa hua, mereko mare bolke, but today I guess you also laughing. Okay ma'am, thank you so much for calling.
2: It happened in school.
3: Yes,
2: సౌరం మురిసిపోయేవాడము, సౌరం వేస్తారు కదా,
3: ఊడిపోతే.
2: స్టిల్ టుడే ఐ రిమెంబర్ దట్ నైస్లీ, ఐ గాట్ బీటింగ్స్.
3: థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కాల్.
2: బెత్తం ఉంటుండే కదండి.
1: అవునండి, అవును.
3: Yes, yes.
2: బెత్తం.
1: అవునవును.
3: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.
2: ఐ యామ్ హావింగ్ ఎ గ్రేట్ గ్రాండ్ డాటర్ టుడే.
3: గ్రేట్, వావ్. Amazing. Super, super ma'am. Thank you so much for calling ma'am.
2: Nice
3: thank you.
2: Topic. Thank you.
1: Thank you ma'am. Thank you.
3: The so, matlab kitna

0: दोस्तों आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद, मैं हूं शरत आपके साथ और शो चल रहा है हेलो रेनबो, नमस्ते हेलो। तो आपका ये एक सेगमेंट है जिसमें हम आपसे फ़ोन के ज़रिए बात करते हैं और आप हमें कॉल करके या फिर मैसेज करके अपने दिल की बात बताते हैं। और आज का सवाल हमने ये पूछा है कि भाई एक ऐसी याद स्कूल की जो आपको आज भी बहुत बहुत ज़्यादा आपके दिल के करीब है, और जब कभी भी स्कूल का नाम आता है तो आप बस उस याद में खो जाते हैं। तो हमारे साथ एक दोस्त जुड़े हैं, जानते हैं कि वो क्या कहना चाहते हैं। हेलो हेलो
1: हेलो।
0: हाँ जी,
1: हाँ उन्नर सर, लाइन लो उन्नर।
0: हाँ लाइन लो ना, वीर ऑनर उन्नर सर, चप्पंडी।
1: हाँ मेरे ना।
0: हाँ ऑनर है अंडी।
1: सांग सुना दी ना रेडियो लो।
0: ए नहीं अभी नहीं आ रहा, आप बंद, अभी आ नहीं आ रहा है आप, बस ये म्यूजिक आ रही है थोड़ी बैकग्राउंड में, कोई बात नहीं।
1: हाँ
0: बोलिए सर चप्पंडी।
1: मार्टर चकदा।
0: हाँ ना उन्नर।
1: అప్పుడు అప్పుడు మేము ఏమిటంటే ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే స్కూల్కి వెళ్ళగానే అమ్మగారికి నమస్కారం అయ్య గారికి నమస్కారం అనేవాళ్ళమే.
0: అచ్చా ఓకే.
1: మీరు ఇప్పుడు మీరు ఎలాగ ఆర్జేలు అమ్మగారు అయ్య గారు.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆప్కో బి నమస్కార్, ఝుక్కే ప్రణామ్.
1: అయితే అప్పుడులోని మాకు ఈ లెసన్ చెప్పిన తర్వాత దాంట్లో క్వశ్చన్ ఆన్సర్లు క్వశ్చన్స్ అడిగితే చెప్పకపోయిన వాళ్ళకి గోడ కుర్చి వేయించేవారు.
0: ఓకే.
1: గోడ కుర్చి ఎలా ఉండేది అంటే కళ్ళ మన నీళ్ళు వచ్చే వరకు ఉంచేవారు అనమాట. తర్వాత ఇంకో మెమొరీ ఏమిటంటే మాకు ఈ వర్షాకాలం ఎక్కువగా కొద్దిగా మధ్యాహ్నం వర్షం వస్తుంది అనగానే హాఫ్ డే సింగిల్ సెలవు. అంతేగాని ఉదయమే కానీ స్టార్ట్ అయితే ఫుల్ డే సెలవు. ఎందుకనంటే సిస్టమ్ గారి కొడుకు కూడా మా క్లాస్ మేటే, మా హెడ్ మాస్టర్ కొడుకు ఒకే ఒక కొడుకు, ముద్దులు కొడుకు ఆయనకి, మా క్లాస్ మేటే. వాళ్ళకి ఎక్కడ జలుబు చేసేస్తుందో జ్వరం వచ్చేస్తుందని ఆయన భయం.
0: ఓకే ఓకే ఓకే.
1: దాంతో మాకు అందరికి కూడా సెలవు ఇచ్చేసేవారు. అలాగే అప్పుడు మాకు ఇంగ్లీష్ సబ్జెక్టు కొంచెం తక్కువ అనమాట, అంటే ఉండేది కానీ ఎక్కువగా సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ ఇవన్నీ తెలుగులోనే ఉండేవి. అయితే అప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మాకు కష్టం అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే మా మనవలు మాట్లాడుతుంటే కూడా నేను అంత పెద్ద మాట్లాడలేను. ఇప్పుడంతా వాళ్ళ కాన్వెంట్ లో ఇంగ్లీష్ చదువులు, అయితే నేను దానికి ఒకటి ఉపయోగించుకున్నాను, ఎస్ నో ఆల్ రైట్.
0: ఇంకొకటి యూ కెన్ యూస్ సార్, థ్యాంక్ యూ. प्रभाकर जी दोस्तों, ये थे प्रभाकर जी जो मतलब बहुत क्विकली इन्होंने बता दिया कि वो पहले चेयर बनाते थे यार. काव्या आपने कभी, आपको मिला है वैसा वाला पनिशमेंट?
2: नहीं नहीं मुझे मिला तो नहीं, पर मैंने ऐसे वाले किस्से मेरे पापा से बहुत सुने हैं.
0: अच्छा. तो उसमें ऐसे चेयर बनाते थे. आज के टाइम पे यू वोंट बिलीव, जब आप जिम में जाते हो या फिर कहीं पे कोई अलग एक्सरसाइज करते हो ना, आपको बोलते हैं इस तरह के पोजिशन में आप खड़े रहो. तो सोचिए उस टाइम शायद टीचर यही चाहते थे कि हम एक्टिव रहे और हेल्दी भी रहे, शायद ये वाली पनिशमेंट इसलिए दी जाती थी
2: प्रभाकर जी.
0: यस एग्जैक्टली. तो अभी वक्त तो चला है 1:45 और इसका मतलब ये है कि हमें एक और गाने के साथ जाना है. गाने के उस तरफ होगी और भी बातें आपके साथ, और एक एड के साथ चलते हैं फिर गाने के साथ चलते हैं.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: इज योर फेवरेट स्कूल मेमोरी? वैसे भी कल से स्कूल शुरू होने वाली है, तो आज हम इसके बारे में बात करें, और हमारे साथ हैं एक कॉलर रेडी. हेलो.
1: హలో ఓం శాంతి. నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి అండి. మేడం
0: నమస్కారం అండి, ఎలా ఉన్నారు?
1: సార్కి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం ఎలా బాగున్నావు అండి? మీ రేడియో మీ ఎఫ్ఎం రెయిన్బో వినడం పెట్టండి, మీ బాగోగు పౌడర్ పెట్టండి.
0: నమస్తే
1: మేడం. ఇకపోతే అండి, ట్రాఫిక్ వస్తే చాలా బాగుందండి మేడం. నేను చదువుకునేటప్పుడు అండి, హై స్కూల్ టైంలో 9th క్లాస్ లోనే నేను మంచిగా మాట్లాడుతున్నానని రంగస్థలం నాటక డ్రామాలోకి తీసుకున్నారండి, కురుక్షేత్రం డ్రామాలో అండి. అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను మేడం. 9th క్లాస్ లో ఎంత ఉంటానండి, చిన్నగా ఉంటానండి. దుర్యోధన్ పాత్ర అండ్ హీరో పెద్ద పోర్షన్ పెద్ద పాత్ర ఇచ్చారు మేడం. అంటే దుర్యోధన్ పాత్ర అంటే ఎలా ఉండాలండి, మన నందమూరి తారక రామారావు గారికి ఆయనకే సూట్ అవుద్దండి. కానీ నాకు కాళ్ళకి చేతులకి అన్నిటికీ స్పాంజిలు గట్ట తొడిగి పైన డ్రెస్ వేసి పెద్ద పెద్ద మీసాలు పెట్టండి, విగ్గులు పెట్టి ఆ రకంగా నేను మంచిగా మాట్లాడుతున్నాడు ఈ మహబాబాని నేను ఏకంగా దుర్యోధన్ పాత్రకి సెలెక్ట్ చేశారు మేడం. అప్పుడు మా సార్లు అన్నారు, నువ్వు నాటకాల్లో యాడ్ చేస్తున్నావు కదా మెహర్ బాబా, మన యానివర్సరీ డేకి మన స్టేజ్ మీద మాకు కుర్రోళ్ళ ముందు మా సార్లు అందరి ముందు కూడా నువ్వు నాటకం డైలాగులు మాట్లాడాలని చెప్పారు మేడం. అలాగే సార్, అంతకన్నా ఎక్కువ ఉంది ఏంటండి, నాకు అంతకన్నా అదృష్టం ఏంటండి సార్ అని యానివర్సరీ డే కని ఆ రోజు నైట్ ప్రోగ్రామ్ కి నాకు మేకప్ చేసి డ్రెస్ కట్ట తెచ్చి వేసారని డైలాగులు మాట్లాడారని చాలా సంతోషపడ్డారని అదే డైలాగులు మాట్లాడతాను మేడం.
0: ఓ చాలా, అసలు చాలా గ్రేట్ అండి. అంత చిన్న వయసులో మీరు అంత మరి డైలాగ్ డెలివరీ చేయగలిగారు అంటేనే అసలు వెరీ కమెండబుల్
1: మేడం. రెండు మాట్లాడండి.
2: हाँ बोलिए सर, जल्दी से बोलिए. हाँ
1: अलग है. अभी रमणी योजना सब भवन मध्य स्थल सद्रोत कांतर श्रृंगार నేత్రానంద దైక ముగుతున్నది సుగంధ పరిమళ సమాశ్రిత ప్రపుల్ల పుష్ప ప్రకరణంబు సత్పుష్పక మకరంద స్వాద ప్రముదన్మ తప్త చిత్త ప్రభ్ర సమూహంబు సద్భంద్ర సమూహ లపనిక సుమ్మన వజ్ర రాజ లాలిత్యంబు సత్యగల్పన జనంజమున నిశ్చయంబు నిర్వివాదంబు.
2: అరే వా, క్యా బాత్ హై సర్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. వావ్ వావ్, బహుత్ హి సుందర్ సర్, బహుత్ హి సుందర్ సర్.
1: వన్ సెకండ్ అండ్ ఇంకో విషయం, నేను బ్లైండ్ పర్సన్ అండ్ 100% కంప్లీటెడ్ బ్లైండ్, డ్యూటీలో ఉన్నానండి, సెక్యూరిటీ గార్డ్ డ్యూటీలో ఉన్నాను సార్.
2: గ్రేట్ సార్, మళ్ళీ
1: మీకు ఫోన్ చేశాను సార్.
2: గ్రేట్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యూ షేర్డ్ అ వండర్ఫుల్ మెమొరీ.
0: థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్.
2: దేఖా మే కేతా హూ నా కి మతలబ్ యే స్కూల్ కహీ నా కహీ కనెక్ట్ కర్తీ హై, ఔర్ సర్ నే కనెక్ట్ కియా, ఔర్ రోజ్ ఇస్ తరహ సే ఇన్హోనే డైలాగ్ బోలా హై, మతలబ్ ఐసా లగ్ రహా థా కి యార్ వో ఉస్ దౌర్ మే జబ్ జబ్ వో ఛోటే రహే హోంగే కిత్నా గ్రేస్ కే సాథ్ కరా హోగా ఉన్హోనే, ఆజ్ భీ వో గ్రేస్ వైసే కా వైసా ఉన్కి బాత్ మే హమే మహసూస్ హువా. హమ్ దేఖ్ తో నహీ సక్తే ఏక్ దూసరే కో, హమ్ అభీ భీ ఉన్కో హమ్ నహీ దేఖ్ సక్తే, ఔర్ ఉన్హోనే కహా కి వో ఖుద్ భీ దునియా కో నహీ దేఖ్ సక్తే. పర్ సర్ మే ఏక్ బాత్ కహనా చాహతా హూం ఆప్సే, మెహర్ జీ ఇన్కా నామ థా, మెహర్ బాబా ఇన్కా నామ థా, హాన్ इन्होंने ये दुनिया को भले आप नहीं देख सकते, पर दुनिया को आप बहुत कुछ दिखा रहे हैं अपनी बात के जरिए, अपने एक्ट के जरिए. थैंक यू सो मच फॉर कॉलिंग. और टाइम हो गया हमारा यहाँ से जाने का, 1:54 और 16 सेकंड घड़ी में वक्त हो गया है. और कुछ मैसेजेस हैं वो पढ़ लेता हूँ, फिर हम भी यहाँ से अलविदा लेते हैं. हमारे एक दोस्त हैं अश्विन भाई फ्रॉम कुशाल मार्केट कोटी, ही ये कहते हैं कि कितनी प्यारी लाइन है, छोटी सी जिंदगी है, हंस के जियो, क्योंकि वापस सिर्फ यादें आती है, वक्त नहीं आता. और आज के टॉपिक को भी ये सेट करता है. और एक और बात इन्होंने लिखी कि इंसान अगर अगर इंसान आपको केवल जरूरत पड़ने पर ही याद करता है तो उस बात का बुरा मत मानो, क्योंकि जब अंधेरा हो जाता है तभी तो याद आती है मोमबत्ती की, लालटेन की या फिर दिए की. क्या बात है, बहुत ही सुंदर सा मैसेज हमारे भाई अश्विन ने भेजा है फ्रॉम कुशाल मार्केट कोटी. उन्होंने आपको भी नमस्ते कहा है. ओके, और चलिए इसी के साथ वक्त जो है हमें यहाँ से इजाजत लेने के लिए, हमें हम आपसे इजाजत मांगते हैं क्योंकि आप हमें परमिट करोगे तभी तो हम जाएंगे. और अगली जो होस्ट है वो भी एकदम तैयार है अपना शो लेकर, अनुषा जो है बस आई है, तो वेट करते हैं अनुषा के शो का. आप लोग करें, हम लोग यहाँ से एक सुंदर से गाने साथ आपको छोड़ जाते हैं. एंजॉय करते रहें, सुनते रहें आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन. मैं आपका दोस्त आपसे लेता हूं इजाजत. मेरा नाम है श्रेयत और मेरे साथ थी आज
0: काव्या.
2: थैंक यू सो मच.
0: थैंक यू.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవితం, రంగులమయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జాను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు మన డబుల్ కమీటా షో స్టార్ట్ చేయడానికి సో మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

సో ఫ్రెండ్స్, సరదా సరదాగా అందమైన మాటలతో అదిరిపోయే పాటలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ముందుగా జష్నే హైదరాబాద్తో స్టార్ట్ చేసేద్దాము. హైదరాబాద్కి సంబంధించిన విశేషాలు, హైదరాబాద్ని ఎన్నో రకరకాల షేడ్స్లో మనం తెలుసుకుంటూ ఉన్నాము, మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాక సరదాగా మరి ఈ ఇప్పటిదాకా ఈ వీక్లో మరి జరుగుతున్న లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి అన్ని తెలుసుకున్నాక మరి తాజా ట్యూన్స్లో లేటెస్ట్ హిట్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేసేద్దాము. మరి ఇవన్నీ మనం చేయాలంటే సూపర్ సాంగ్తో స్టార్ట్ చేసేయాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ జయలవకు సరించి ట్రింగ్ ట్రింగ్ అంటూ మీ అందరినీ పలకరించడానికి వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

జెమినీ అండ్ అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమీటా షో అండ్ అందులోను జష్నే హైదరాబాద్ సెగ్మెంట్ లో. సో ఫ్రెండ్స్, మరి జష్నే హైదరాబాద్ లో మరి మనము హైదరాబాద్ గురించి బోల్డ్ అనే విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. అందులోనూ హైదరాబాద్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ షేడ్స్ లో మరి తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. యూనో, ఈ మధ్యన అందరూ కూడా చాలా చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు. బాగా ఆరోగ్యంగా ఉండాలి అని చాలా చాలా ట్రై చేస్తూ ఉన్నారు. దానికి డెఫినెట్ గా మనం చేయవలసింది మంచి ఆహారం తీసుకుంటూ ఉండడం అండ్ అలాగే వ్యాయామం చేయటం, ఇవన్నీ కూడా అందరం చేస్తూనే ఉన్నాము. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకసారి చిన్నవో పెద్దవో రుగ్మతలు మనల్ని అలా పలకరిస్తూనే ఉంటాయి. అఫ్కోర్స్ అవి పెద్దవే అవ్వాల్సిన అవసరం లేదనుకోండి, బట్ చిన్నవైనా కూడా ఎంత హెల్తీగా మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. మరి కొన్ని అలా వచ్చి వెళ్ళిపోయినా ఇంకొన్ని మాత్రం ప్రత్యేక మందులు వాడితే కానీ తగ్గవు కదా, డిపెండ్స్ అపాన్ ద సిచ్యుయేషన్. మరి అలాంటి రకరకాల మందుల తయారీ ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉండాలి కదా. సో అక్కడ ఇక్కడ కాదు, మన హైదరాబాద్లోనే అని చెప్పను, ఎక్కువ శాతం అన్నమాట. అండ్ అంతేకాకుండా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే డెఫినెట్గా నేను చెప్తాను. సో చాలా ఎక్కువ హై లెవెల్లోనే ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుందన్నమాట మందులకు సంబంధించి. అందుకే హైదరాబాద్ని ఫార్మస్యూటికల్ హబ్గా పిలుస్తూ ఉంటారన్నమాట. సో ఆ విశేషాలన్నీ కూడా నేను ఇంకా చెప్తాను. అందుకంటే మరి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి. ముందుగా విక్రాంత్ రోణా నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: FM Rainbow 101.9.
1: Welcome back. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM Rainbow. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష అండ్ మనమున్నాము డబుల్ కమీటర్ షోలో. డబుల్ కమీటా షోలో మనమున్నాము. మరి జష్నే హైదరాబాద్ సెగ్మెంట్లో సో సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ రగడ అండ్ మిర్చి నుంచి. అండ్ మనమేమో మాట్లాడుకుంటున్నాం జష్నే హైదరాబాద్లో, హైదరాబాద్ సిటీని యాజ్ అ ఫార్మస్యూటికల్ హబ్గా కదా. నిజమే, యూనో మన భారతదేశంలో చాలా మందులు తయారవుతూ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. అయితే మొత్తం ఆన్ ద హోల్ ఇండియా వైజ్ అంతా చూసుకుంటే కనుక 40% మెడిసిన్స్, అంటే భారతదేశం మొత్తంలో 40% మెడిసిన్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే తయారవుతాయట. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక తయారయ్యే అన్నిటిలో మందులు కానీ టీకాలు కానీ అన్నిటితో మరి కంపారిజన్ చేసుకుంటే కనుక 1/3 మరి ఇక్కడే తయారవుతాయంట. 2000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీస్ అండ్ 230కి పైగా యూనో తయారీ కేంద్రాలు ఉన్నాయంట. ఇక్కడ ఎంత ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అంటే యూనో మరి చాలా చాలా పెద్ద సంఖ్యలో తయారవుతూ ఉంటాయి మెడిసిన్స్ కానీ టీకాలు వ్యాక్సిన్స్ కానీ ఇక్కడ. సో మరి బల్క్ డ్రగ్ క్యాపిటల్గా కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. సో మరి బల్క్ అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు కదా. సో మరి బల్క్ డ్రగ్ క్యాపిటల్ అనమాట. డ్రగ్స్ అంటే అఫ్కోర్స్ ఇక్కడ పాజిటివ్ నోట్లో మందులు అన్నమాట. సో పాజిటివ్గానే తీసుకోవాలి మనం. సో మరి ఇంకా బోల్డెన్ విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తాను. అంతకంటే ముందు సూపర్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ రౌడ్ బాయ్స్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: ఆగడు మూవీ నుంచి సూపర్హిట్ సాంగ్ విన్నారు సుఫ్రెండ్స్, మనమున్నాము డబుల్ కమీటర్ షోలో. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి జస్ట్నే హైదరాబాద్ సెగ్మెంట్లో ఉన్నాము అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము హైదరాబాద్ గురించి యాజ్ అ ఫార్మస్యూటికల్ హబ్గా. అయితే యూనో ప్రతి సంవత్సరం ఎన్నో టీకాలు, వ్యాక్సిన్స్ ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంటుందని మనం అనుకున్నాం కదా. యూనో కొన్ని సంవత్సరాల క్రితం అయితే కనుక మనకు తెలుసు, మరి కరోనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, కరోనాకి సంబంధించి టీకాలు ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ విషయం గురించి చాలా ఎక్కువగా మనం విన్నాము అండ్ చాలామందికి అప్పుడే ఎక్కువగా తెలుసు కూడా వచ్చిందనమాట. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఫార్మస్యూటికల్ కంపెనీస్, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఎప్పుడు టాప్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, జనరల్గా టాప్ 10 ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో మరి ఈ విషయంలో కూడా, సో ఫార్మస్యూటికల్ కంపెనీస్ విషయంలో కూడా టాప్ 10 వరల్డ్లో చూస్తే కనుక 8 ఇక్కడే ఉన్నాయన్నమాట. కార్యకలాపాలు చురుగ్గా జరుగుతూ ఉంటాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఇన్నోవేషన్ హబ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. నిజంగా చాలా చాలా గర్వకారణం మనకి. ఇదే కాదు, ఎంతో ప్రఖ్యాతి ఉన్న పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ IICT కూడా ఇక్కడే ఉండటం అండ్ అంతేకాకుండా యూనో జనరల్గా అవి జరుగుతూనే ఉంటాయి, కానీ నిజమైన టాలెంట్ని, ఇన్నోవేషన్ని అంతటినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారనమాట ఇక్కడ కదా. ఆల్రైట్ ఫ్రెండ్స్, మనం ఇంకా బోల్డ్ అయిన విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ పెద్ది నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: FM Rainbow 101.9.

0: raga, noi raga raga.
1: నా పేరు సూర్య అండ్ నాయలు ఇండియా సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు డబుల్ కమీటర్ షో ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్, మరి డబుల్ కమీటర్ షోలో జస్ట్నే హైదరాబాద్ సెగ్మెంట్లో ఉన్నాము అండ్ మరి మాట్లాడుకుంటూ ఉన్నాము హైదరాబాద్ సిటీ గురించి యాజ్ అ ఫార్మస్యూటికల్ హబ్గా. యూనో మరి భారతదేశంలోనే మొదటి పూర్తి స్థాయి ఆర్గనైజ్డ్ క్లస్టర్ మరి లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్కి సంబంధించి ఇక్కడ ఉందన్నమాట. ఒకే చోట 200కి పైగా కంపెనీలు పరిశోధన ఇంకా అలాగే క్లినికల్ ట్రయల్స్ చేస్తూ ఉన్నాయి. మరి దీనినే మొత్తం అంతటినీ జీనోమ్ వ్యాలీ అని అంటారన్నమాట. ఇక్కడే హైదరాబాద్కి దగ్గరలోనే ముచ్చర్లలో 19,000 ఎకరాలలో హైదరాబాద్ ఫార్మా సిటీ స్థాపించడం జరిగిందనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఇదంతా. నిజంగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కి సంబంధించి యాజ్ అ ఫార్మస్యూటికల్ హబ్ గా ఇండియాలోనే హైదరాబాద్ అండ్ ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. నేను అన్నట్టుగా మరి హైదరాబాద్ ఫార్మసిటీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట ఇక్కడ స్థాపించింది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ గ్రీన్ ఫార్మా తయారీకి కృషి చేస్తూ ఉంటారనమాట. యూనో అభివృద్ధిలో భాగంగా మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా అంతో ఇంతో కొంచెం మరి పర్యావరణానికి హాని అని చెప్పలేం కానీ నెగిటివ్ వస్తూ ఉంటుంది ఏదో విధంగా ఎంత కష్టపడ్డా జాగ్రత్త పడ్డా. బట్ స్టిల్

అయినా కూడా కంప్లీట్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా పాజిటివ్గా గ్రీన్గానే జరగాలి, అంతా మంచి జరగాలి పర్యావరణానికి అని మరి ట్రై చేస్తూ ఉంటారు ఇక్కడ ఫార్మసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇవన్నమాట ఈరోజు మరి జస్ట్ నే హైదరాబాద్ సెగ్మెంట్లో హైదరాబాద్ని యాజ్ అ ఫార్మసిటికల్ హబ్గా మనం తెలుసుకున్నాం. అండ్ సుపైత్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ బంగారాజు నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో మన రెయిన్బో క్లాక్ లో 3 గంటలు కావస్తుంది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంస్థను తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మల్లభట్టి విక్రమార్క ఈరోజు మంచిర్యాలలో సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల పత్రాల జారీ సందర్భంగా చెప్పారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని పాఠశాలలు రేపు తిరిగి తెరుస్తారు. విద్యార్థుల సౌకర్యార్థం తగినన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వై నాగిరెడ్డి అన్ని రీజనల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రక్తదాన దినోత్సవం పాటిస్తున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనసూయ సీతక్క చెప్పారు. అర్హులైన వారి ఎప్పీళ్లను పరిశీలిస్తామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల

ఆరతి కొనసాగుతోంది. ప్రత్యేక దర్శనానికి సుమారు గంటన్నర, ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. గోల్కొండ బోనాల సంబరాలు వచ్చే నెల 16వ తేదీన ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన సెకండ్ సెగ్మెంట్ డబుల్ కమీటర్ షోలోని. మరి డేకి ఉన్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకునే సెగ్మెంట్లోకి నేను ఆర్జే అనుష మరి సిద్ధంగా ఉన్నాను. మరి ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి కానీ సూపర్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాము అని చెప్పేసి తేజ్ ఐ లవ్ యూ సినిమా నుంచి సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: Subhaita songs vinaru from the movie Fida and alage gang leader chitral nunchi. So friends, meeru vintunaru డబుల్ కమీటా షోలోని సెకండ్ సెగ్మెంట్ అనే డే ఇంపార్టెన్స్ సెగ్మెంట్. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంపార్టెన్స్లు మాత్రం చాలా చాలా ముఖ్యమైన. ఆఫ్కోర్స్ డే టు డే లైఫ్లో మనకు ఖచ్చితంగా మనకు వస్తుందా అంటే చెప్పలేము, బికాజ్ ఎందుకంటే కొన్ని ఆల్ ఆఫ్ సడన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మన లైఫ్లో. యూనో, ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో కనుక మనం చూస్తే ఇంచుమించు అన్నిటినీ కూడా తయారు చేసుకోగలము, చేసేస్తూ ఉన్నాము కూడా. అండ్ కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, అయినప్పటికీ కూడా కొన్నిటికి సంబంధించి మాత్రం ఇంకా ఎంత కష్టపడినా ఎన్ని పరిశోధనలు చేసినా కూడా తయారు చేయలేకపోతున్నాం కదా. ఏంటి అనేవి సడన్గా మనకి గుర్తు రాకపోవచ్చు, కాకపోతే కొన్ని ఉన్నాయన్నమాట యూనో మన లైఫ్కి సంబంధించి అలాంటి వాటిల్లో అన్నమాట. ఒకటి ఏంటి అంటే రక్తం, బ్లడ్. సో దీనిని కృత్రిమంగా యూనో ఆర్టిఫిషియల్గా తయారు చేయటం అనేది ఇప్పటికైతే జరగలేదు, ఫ్యూచర్లో జరుగుతుందంటే మనకి తెలీదు, ఇప్పటికైతే లేదన్నమాట. మరి ఈ కారణంగానే ప్రమాదాలకు గురైన వారిని యూనో అవసరమైనప్పుడు అందించలేకపోతున్నాం అన్నమాట వాళ్ళకి బ్లడ్. సో చాలామంది మనం బ్రతికించగలం, కానీ టైంకి బ్లడ్ లేకపోవటం వల్ల చాలాసార్లు మనం ఏం చేయలేకపోతున్నాం అన్నమాట. అందుకే మనం అందరం కూడా సాధ్యమైనంత రక్తదానం చెయ్యాలి అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇలాంటి సమయంలో

చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు, యూనో ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అనుకోండి, హెల్త్ ఇష్యూస్ ఏమీ లేని వాళ్ళు, అందులోనూ 18 ఇయర్స్ నుంచి 65 సంవత్సరాలు, సో 18 నుంచి 65 సంవత్సరాల వయసు వాళ్ళు రక్తదానం చేయవచ్చు అనమాట. ఇందులో కూడా డెఫినెట్గా ఒక చుక్కు ఉంటుంది కదా ప్రతిదానికి కండిషన్స్ అప్లై అని. 18 ఇయర్స్ అయినా అంటే లేదు, 16 ఇయర్స్ నుంచి కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు చాలా హెల్తీగా ఉండాలన్నమాట. 65 తర్వాత జనరల్గా ఎలా చేయరు, బట్ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో యూనో అవసరమైతే కనుక వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోనే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటేనే చేస్తూ ఉంటారు, కానీ చాలా తక్కువ. జనరల్గా అయితే కనుక 18 to 65 ఇయర్స్ తీసుకుంటారనమాట. అయితే ఆ తర్వాత డెఫినెట్గా మరి దాన్ని అవసరమైన వాళ్ళకి అందిస్తూ ఉంటారు. రకరకాల కొన్ని రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట, అక్కడ హాస్పిటల్స్, బ్లడ్ క్యాంప్స్, బ్లడ్ సెంటర్.

ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ హాస్పిటల్స్, బ్లడ్ క్యాంప్స్, బ్లడ్ సెంటర్స్లో మనం రక్తం దానం చేయవచ్చు. సో మరి ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా మనం ఇవన్నీ మాట్లాడుకుంటారు. మరి ఈరోజు ఎందుకు అబ్బా అంటే, యూనో మనకు తెలుసు అంతకుముందు రక్తం అందరికీ తెలుసు, కానీ దాంట్లో రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయనే విషయం తెలీదు. అయితే మరి నోబెల్ పురస్కార గ్రహీత ఆయన కర్ల్ ల్యాండ్ స్టీనర్, ఈరోజు ఆయన జయంతి అన్నమాట. సో ఆయన ఈ బ్లడ్ గ్రూప్స్, ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయని కనిపెట్టడం జరిగింది. దానివల్ల నోబెల్ పురస్కారం కూడా ఆయన అందుకోవటం జరిగిందన్నమాట. సో అందుకని మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా బ్లడ్ డోనర్ డేగా జరుపుకుంటూ ఉన్నాము. సో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది కదా, మరి ఈ సంవత్సరం ఏంటి అంటే కనుక వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ గివ్ బ్లడ్ సేవ్ లైవ్స్. నిజమే కదా, యూనో చెప్పుకోవడానికి మళ్ళీ అంటున్నాము వన్ డ్రాప్ అని, ఎందుకంటే యూనో చాలా కావాలనుకోండి, సో అంతమందిని మనం రక్షించలేం కాబట్టి మన వైపు నుంచి మనం కాస్త సాయం చేసి ఆ కొంచెం బ్లడ్ ఇచ్చి లైఫ్ని డెఫినెట్గా మనం సేవ్ చేయగలం కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ దడా నుంచి వచ్చేస్తుంది. మీ అందరి కోసం వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం. రంగుల మాయం సుఫ్రెండ్స్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీ బద్రాయన్ రెడీ నుంచి. సో మనమేమో డబుల్ కమీటర్ షోలో ఉన్నాము అండ్ డేకుండా ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. నేను మీ ఆర్జే అనూష.

చాలా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలా ఉండడానికి యూనో చాలా కారణాలే ఉంటాయి. బికాస్ ఎప్పుడైనా కూడా యూనో రోజంతా చాలా కష్టపడి యూనో ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చే తర్వాత, స్కూల్స్ అండ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత చేసేవాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ పొద్దున్న ఎలాగో మనం లేచిన తర్వాత చేస్తూనే ఉంటాము. దీనివల్ల చాలా ఆరోగ్య చేంజెస్ వస్తాయంట మన బాడీలో. యూనో మనకు ఒత్తిడిని తగ్గించడానికి, రక్త ప్రసరణ పెంచడానికి, శరీరంలో ఉన్న రుగ్మతలను తగ్గించడానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన అవసరాలను బట్టి రకరకాల పదార్థాలు కూడా కలుపుకోవచ్చు స్నానానికి. ఎందుకంటే మరి మృత కణాలని తీయటమే కాకుండా బ్యాక్టీరియా వైరస్ అంతా అఫ్కోర్స్ పోతుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. సో చాలామంది యూనో నార్మల్గా స్నానం చేయటం అనేసి గంటలు గంటలు రుద్దుతూనే ఉంటారు. మరి ఏమేసి రుద్దుతారు? అఫ్కోర్స్ అంటే సబ్బు అండ్ రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి నాకు తెలుసు అనుకోండి. అంటే ఏ విధంగా అంతసేపు అంత ఓపిగ్గా ఏం రుద్దుతారండి? అంత రుద్ది రుద్ది రుద్ది రక్తం వచ్చేదో. అసలే మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే అని. రక్తం దానం చెయ్యాలని మళ్ళీ డ్రైనేజ్లోకి కాదు, హాస్పిటల్లో వేరే వాళ్ళకి పనికొచ్చేలా దానం చేయాలి. ఏమంటారు కదా?

శిబిరాల్లో ఇలా ఇవ్వండి, ఇలా ఉంది అనమాట. ఏమంటారు? ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ చింతకాయల రవి నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

సందేశాన్ని సంజయితా లేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెండ్లి అయ్యాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే అంతే అంతే ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మీరు వింటున్నారు 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్లో 4 గంటలు కావస్తుంది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లపట్టి విక్రమార్క చెప్పారు. మంచిర్యాల్లో సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల పత్రాల జారీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ రక్తదాన దినోత్సవం పాటిస్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ర్యాలీని గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు రేపు తిరిగి తెరుస్తుండటంతో విద్యార్థుల సౌకర్యార్థం తగినన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి వై నాగిరెడ్డి అన్ని రీజనల్ అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనసూయ సీతక్క చెప్పారు. గోల్కొండ బోనాల సంబరాలు వచ్చే నెల 16వ తేదీన ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ దినేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష, అండ్ మనం ఎంటర్ అయిపోయాము మన స్నాక్ టైంలోకి. సూపర్ సూపర్ న్యూస్ అంతా కూడా సిద్ధంగా ఉంది మీకోసం. మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ సినిమాలు ఎక్కడ దాకా వచ్చాయి షూటింగ్, అండ్ ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. కానీ సుపైత్ సాంగ్ తర్వాత వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ బ్రదర్స్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి స్నాక్ టైంలో. అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, స్నాక్ టైంలో మనమేమో మరి ఫిల్మ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. నేను చెప్పాను కదా ఆ విశేషాల్లోకి వెళ్ళిపోతే కనుక, మరి మన యంగ్ హీరో విరాట్ కర్ణా గారు, అఫ్కోర్స్ సడన్గా అంటే గుర్తురాకపోవచ్చు కానీ, విరాట్ కర్ణా గారు శ్రీకాంత్ అడ్డాలా గారు దర్శకత్వం వహించిన పెదకాపు చిత్రం పెదకాపు 1లో నటించడం జరిగింది. అండ్ అందరినీ కూడా మెప్పించడం జరిగింది. అయితే మరి ఆయన యాజ్ అ హీరోగా పాన్ ఇండియా చిత్రం రాబోతుందన్నమాట, నాగబంధం అనే టైటిల్తో. అయితే దీనికి చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయనే చెప్పొచ్చు అనుకోండి. బికాస్ ఎందుకంటే జనరల్గా ఈ మధ్యన నెమ్మది నెమ్మదిగా నిడివిలు తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. సో యూనో, ఇంతకుముందు ఎప్పుడో విన్నాం 3.5 అవర్స్, 3 అవర్స్, దెన్ 2 అవర్స్, అలా నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుందన్నమాట సినిమా టైం అంతా కూడా. కానీ ఇదంట ఆల్మోస్ట్ 3 గంటల 15 నిమిషాలు ఉంటుందని చెప్తూ ఉన్నారన్నమాట. కానీ యూనో, కథకి సంబంధించి అండ్ అలాగే ఆ జానర్ ఏదైతే ఉందో ఆ కథాంశం అన్నీ దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా మరి ప్రేక్షకులందరూ కూడా

ఎంతసేపు అయినా కూర్చుంటారో అంత మెస్మరైజింగ్గా ఉంటుంది. బికాస్ దీంట్లో విఎఫ్ఎక్స్ అంతా కూడా చాలా చాలా బాగుందని చెప్తూ ఉన్నారనమాట. మరి నిజంగా విఎఫ్ఎక్స్ బాగుండి, కథాంశం అంతా బాగుంటే అందరూ కూడా ఎంతసేపు అయినా కూర్చొని చూస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మన ఈ మధ్య కొన్ని సినిమాలు కూడా ఆయన ఒక గంటలు గంటలు పెరుగుతూనే ఉన్నాయి అండ్ మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే మరి యూనో పెద్ద పెద్ద భారీ స్థాయిలో నిర్మాణాలు చేసే అభిషేక్ నామా గారు మరి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి. సో మరి జులై 3న రిలీజ్ చేద్దామని ఇప్పటికైతే డిసైడ్ అయిపోయారంట. సినిమా అంతా కూడా జగపతి బాబు గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. మరి జగపతి బాబు గారే కాదు, ఆయనతో పాటు మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దీక్ష నగార్కర్ అండ్ అలాగే రిషబ్ సాహ్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో చేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా మరి అందరినీ మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఆల్మోస్ట్ జస్ట్ ఇంకొక నెల మాత్రమే ఉంది కాబట్టి నాగబంధం చిత్రంతో రాబోతున్నారు. మరి అది ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవడం కాస్త టైం పడుతుంది. సూపర్ హిట్ సాంగ్ వినడానికి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రంగం నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.aayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ రంగం అండ్ అలాగే అపరిచితుడు మూవీస్ నుంచి విన్నారు. అండ్ ఫ్రెండ్స్, మనము నము స్నాక్ టైం. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఫిల్మ్ అప్డేట్స్ గురించి. సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోతే కనుక, యూనో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో యూనో హీరోస్ అందరూ అన్ని రకాల జానర్స్ ట్రై చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది యూనో సో అండ్ సో జానర్ ట్రై చేస్తున్నారంటే డెఫినెట్గా మనందరికీ ఒక పిక్చర్ అయితే వచ్చేస్తుంది. అండ్ కొన్ని కొన్ని రోల్స్లో కొంతమంది సూపర్గా సెట్ అయిపోతూ ఉంటారు. అలాంటి యూనో ఒక హీరో అయిన గోపీచంద్ గారు మరి మన ముందుకి రాబోతూ ఉన్నారు ఒక కొత్త సరికొత్త సినిమాతో. దాని పేరే సింగా అనమాట. సో మరి ఆయన బర్త్డే సందర్భంగా దానికి నామకరణం కూడా చేసేయటం జరిగింది. ఇది 34వ చిత్రం అనమాట ఆయన కెరియర్లో. మరి వి వెంకట్ గారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చాలా డిఫరెంట్గా కనిపిస్తారంట మరి గోపీచంద్ గారు. ఎందుకంటే యూనో ఇది ఒక ఇప్పటి స్టోరీ కాదు, పీరియాడిక్ మూవీ అనమాట. అంటే 7వ శతాబ్దానికి చెందిన

వారియర్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారంట. ఒక రగ్డ్ లుక్లో, మంచి మాస్ అండ్ రఫ్ లుక్లో, సో చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉన్నారనమాట. మరి ఈ రోల్ అంతా కూడా నిజంగా అసలు ఆయన పిక్చర్ చూస్తే మాత్రం డెఫినెట్గా మనకు అనిపించేస్తూ ఉంటుంది, మంచి పవర్ఫుల్ అండ్ రగ్డ్ లుక్లో చాలా చాలా సూపర్గా మాసీగా ఉన్నారనమాట. అంతేకాకుండా ఓన్లీ మాస్ ఎలిమెంట్సే కాదు, మరి సెంటిమెంట్లు కానీ యూనో డ్రామా కానీ మొత్తం చాలా చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. సో విశేషాలు అవి ఎలా ఉన్నా ఆ సినిమా మేకింగ్ అయి రావడానికి టైం పడుతుంది కాబట్టి సూపర్ సాంగ్ వినడానికి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ విశ్వం నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం, రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ లవ్ క్యూ నుంచి. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్నాక్ టైం ఆర్జే అనుషాతో.

సో ఫ్రెండ్స్, స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి. సో ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, యూనో జనరల్గా అందరూ కూడా మల్టీ టాలెంటెడే, కానీ ఒక్కొక్కసారి ఒక అవకాశం కొంతమందికి వస్తుంది, రాకపోవచ్చు కూడా. అంటే ఏంటి అంటే, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మనకు తెలుసు 24 crafts ఉన్నాయని. అండ్ యూనో చాలామంది యాక్టర్స్ డైరెక్టర్స్ అవ్వడం, డైరెక్టర్స్ యాక్టర్స్ అవ్వడం, అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, డాన్స్ డైరెక్టర్స్ ఆఫ్ కోర్స్, కొరియో

ఫోటోగ్రాఫర్స్ డైరెక్టర్స్ అవును ఇలా అంతా చూస్తూ వచ్చాము. సో మరి ఇప్పుడు లేటెస్ట్గా హీరో కిరణ్ అబవరం గారు యాజ్ అ హీరోగా మనం చూడడం జరిగింది. యూనో చాలా సినిమాల్లో లైక్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే అండ్ రూల్స్ రంజన్ ఇలాంటి సినిమాలు మనం చూస్తూ వచ్చాము. కాకపోతే ఇప్పుడు మరి ఆయన యాజ్ అ యాక్టర్గా కాకుండా డైరెక్టర్గా మరి మన ముందుకి రాబోతూ ఉన్నారన్నమాట. అయితే మొన్నే కొత్త సినిమా స్టార్ట్ చేయటం జరిగింది. దేవికా భట్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారనమాట ఈ సినిమాలో. అంతేకాకుండా సాయి కుమార్ గారు అలాగే శరత్ కుమార్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తుందంట ఈ సినిమా అంతా కూడా. అయితే అక్కడ యూత్ కి సంబంధించిన స్టోరీ అని చెప్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ యూత్కే కాదు, పెద్దవాళ్ళందరినీ కూడా చాలా బాగా ఆకర్షిస్తుంది ఈ మూవీ అంతా అని చెప్తూ ఉన్నారన్నమాట. ఆల్రెడీ ఆయన యూనో ఒక సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నారనుకోండి యాజ్ అ హీరోగా, అది కాకుండా ఈ సినిమాలో ఇప్పుడు ఆయన యాజ్ అ హీరో అండ్ డైరెక్టర్ అనమాట. హీరో కమ్ డైరెక్టర్గా చేస్తూ ఉన్నారు ఈ సినిమాకి. మరి ఏంటి అంటే ఇంకా విశేషాలు అలా అలా వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను కూడా మీకు అలా అందిస్తూ ఉంటాను. మరి భీమ్ ససిసిరోలియో దీనికి మ్యూజిక్ అందించబోతున్నారనమాట. మరి మనందరినీ ఎంత మెస్మరైజ్ చేస్తారు అనేది కిరణ్ అబ్బవరం గారు కాస్త టైం పడుతుంది అవన్నీ తెలుసుకోవటానికి. కానీ సూపర్ సాంగ్ ఉండడానికి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ రూల్స్ రంజన్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: SR కళ్యాణ మండపం నుంచి సూపర్ హిట్ సాంగ్ వినారు. సో ఫ్రెండ్స్, మనము నము స్నాక్ టైంలో ఎండ్ మరి ఫిల్మ్ విశేషాల గురించి బోల్డ్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే యూనో, ఎప్పుడు కూడా ఏదైనా ఒక స్టార్ట్ చేసినప్పుడు అది మల్టిప్లై అవుతూ అలా వెళుతూ ఉంటుంది. చాలా సినిమాలు అదే పేరుతో కూడా రావచ్చు అండ్ అదే జానర్లో రావచ్చు, మనకు తెలిసింది. అలాంటిది కాంచన మూవీ అన్నమాట. సో నిజంగా కాంచన సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఏమో చాలా సినిమాలు వచ్చాయి అదే జానర్లో. అఫ్కోర్స్ లారెన్స్ గారు, రాఘవ లారెన్స్ గారు దానికి డైరెక్టర్. కానీ ఇప్పుడు మరి వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే కాంచన 4 రాబోతుందన్నమాట. అయితే దాంట్లో మరి అఫ్కోర్స్ ఆయన ఎలాగో నటిస్తారనుకోండి, మరి ఆయనతో పాటు యూనో పూజా హెగ్డే గారు, నోరా ఫతే గారు ఈ పాటకే ఫైనలైజ్ అయిపోయారు. అయితే మరి ఇప్పుడు మన లేడీస్ సూపర్ స్టార్ నయనతారా గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు నటిస్తారు అని వినిపిస్తూ ఉందన్నమాట. అయితే డెఫినెట్గా మనకు తెలుసు నయనతారా గారు యూనో పవర్ఫుల్ అయితేనే ఖచ్చితంగా చేస్తారు రోల్. అఫ్కోర్స్ అండ్ మిగతా చేయవని కాదు, బట్ యూనో ఆమె బ్రాండింగ్ అలాంటిది కాబట్టి, లేడీ సూపర్ స్టార్ కాబట్టి డెఫినెట్గా మరి ఎంత డిఫరెంట్గా ఉంటుంది అది ఇది అని చెప్పి చాలా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ విశేషాలన్నీ ఎలా ఉన్నా కానీ యూనో మంచి పాట అయితే సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: స్టూడియో క్లాక్ లో 5 గంటలైంది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.
2: ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు దాడికి దిగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో రైలుకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న ఆరోపణలను ఆయన ఈరోజు కొట్టివేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంచిర్యాల ఆరోపించారు. ఈ విషయంలో బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వం అనుచిత పోకడల వల్ల రాష్ట్రం నష్టమైందని ఈరోజు వేములవాడ జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కాగా పాఠశాలలకు ఈరోజుతో వేసవి సెలవులు ముగుస్తున్నందువల్ల యాదాద్రి ఆలయం వద్ద రద్దీ ఎక్కువైంది. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి రక్తదానం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు పిలుపునిచ్చారు. సాలజంగ్ మ్యూజియం ప్లాటినం జూబీ ఉత్సవాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఈ వేడుకలు ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతాయి. గోల్కొండ బోనాల సంబరాలు వచ్చే నెల 16వ తేదీన ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 6:10కు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయే మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి లేటెస్ట్ మూవీస్లో నుంచి సూపర్ హిట్ సాంగ్స్ విందాము. సో తాజా తాజా అయిపోదాము. మరి తాజా ట్యూన్స్ ఉంటే తాజా డెఫినెట్గా అవుతాం కాబట్టి బోల్డ్ అన్ని పాటలు సిద్ధంగా ఉన్నాయి మీకోసం. ముందుగా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9
1: Super Hit Songs Back to Back విన్నారు ఫ్రమ్ ద మూవీ మణిశంకర వరప్రసాద్ గారు అండ్ అలాగే గేమ్ చేంజర్ నుంచి. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష అండ్ మీరు వింటున్నారు తాజా ట్యూన్స్.

సో ఫ్రెండ్స్, తాజా ట్యూన్స్ లో మనం లేటెస్ట్ మూవీస్ లో నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. నిజమే, తాజాగా ఉండాలంటే డెఫినెట్ గా యూనో స్ట్రెస్ తగ్గించుకోవాలి, అండ్ అంతేకాకుండా యూనో హ్యాపీగా ఉండడానికి అయితే డెఫినెట్ గా ట్రై చేయాలి. నేను అన్నట్టుగా యూనో మనల్ని హ్యాపీగా ఉంచడానికి ఎవరు ఎప్పుడు రారు, అండ్ ట్రై చేయరు. మంది మన సంగతి మనం చూసుకోవాలి, అఫ్కోర్స్ మనతో పాటు మనం మంచి వాళ్ళం కదా, అందుకే చుట్టుపక్కల కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాము. సో మరి అలా చేయాలి అంటే ఎప్పుడు తాజాగా ఉండాలి, తాజా ట్యూన్స్ వింటూ ఉండాలి కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ సంక్రాంతికి వస్తున్న

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి తాజా ట్యూన్స్ లో అండ్ లేటెస్ట్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నాం కదా. నిజమే, ఎప్పుడు కూడా అందరికీ తాజా తాజాగా ఉండాలని ఉంటుంది. అండ్ యూనో, జనరల్గా తాజా అవ్వాలి, ఫ్రెష్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, డెఫినెట్గా స్నానం చేస్తూ ఉంటాం అనుకోండి, ఆర్ఎల్స్ ఏదో ఒకటి ఫేస్ వాష్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, కాళ్ళు కడుక్కోవడము. సో డెఫినెట్గా అంతో ఇంతో ఫ్రెష్ అవుతూ ఉంటాం. మరి ఇందాకే మనం మాట్లాడుకోవడం జరిగింది, మరి ఈరోజు ఇంటర్నేషనల్ బర్త్డే సందర్భంగా. సో బీథింగ్ ఉన్న ఇంపార్టెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. నిజమే, ఇదంతా ఎక్స్టర్నల్ అంటే శరీరానికి కదా, ఓన్లీ బాడీకి. మరి మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే, తాజాగా ఉండాలంటే ఏం చేయాలి అంటే డెఫినెట్గా తాజా ట్యూన్స్ వినాలి కదా. సో సూపర్ హిట్ తాజా ట్యూన్స్ వచ్చేస్తున్నాయి మీకోసం. ముందుగా గుంటూరు కారం నుంచి వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మెకానిక్, రాకీ అండ్ అలాగే ది ఫ్యామిలీ స్టార్ మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు కదా. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం తాజా ట్యూన్స్ విన్నాము అండ్ మరికొద్ది క్షణాల్లో 5:45 కా వస్తుంది మన రెయిన్బో క్లాక్లో. ఇప్పుడు ఇదే మన చట్టం శీర్షికకి సమయం అయింది. ఈరోజు పవర్ ఆఫ్ అటార్నీ గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన పవర్ ఆఫ్ అటార్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది తిమిరిశెట్ల శశికుమార్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకో. నమస్కారం అండి శశికుమార్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: సర్వసాధారణంగా మనం చూస్తుంటామండి, ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ లేదంటే ఎవరైనా దేశం వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తనకు సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ లేదంటే ఇతరత్ర కార్యక్రమాలని నా బదులుగా ఈయనకి పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చానని, అలా కొన్ని కొన్ని స్పెషల్ కేసెస్లో కోర్టులో వాళ్లకు వాళ్ళు ప్రజెంట్ కానప్పుడు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని, ఇలాంటి సందర్భాలు మనము నిత్య జీవితంలో తారసపడుతుంటాయి. అసలు ఈ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటండి?
1: రమేష్ గారు, ఈ పవర్ ఆఫ్ అటార్నీనే సామాన్య ప్రజలు పవర్ పట్టా అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి తను చేయవలసిన పనులను వేరే వ్యక్తికి చేయడానికి అధికారం ఇస్తూ చేసే వ్యవహారమే పవర్ ఆఫ్ అటార్నీ అండి. ఇందులో ఎవరైతే తన విధులను వేరే అతనికి చేయమని చెప్పి ఇస్తున్నారో అతన్ని మాస్టర్ అని, ప్రిన్సిపల్ అని అంటారు. అదేవిధంగా ఏ వ్యక్తికి అయితే ఇస్తున్నారో ఆ రకంగా అటార్నీ తీసుకుంటున్న వ్యక్తిని అటార్నీ ఏజెంట్ అని వ్యవహరిస్తూ ఉంటారండి.
0: అంటే ఇచ్చేవాళ్ళని మాస్టర్ అని, ప్రిన్సిపల్ అని అంటారు, లేదా తీసుకునే వాళ్ళని ఏజెంట్
1: అంటారు.
0: అంటే ఎవరైతే ఈ పవర్ ఆఫ్ అటార్నీ పొందుతారో అతను ప్రిన్సిపల్కి ఏజెంట్గా పనిచేస్తూ ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు ఆయన తరఫున ఈయన చేస్తుంటాడు.
1: అవునండి.
0: జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని, వీటిలో తేడా ఏముంటుంది అంటారండి?
1: ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేటప్పటికీ దానిలో స్పష్టంగా అన్ని రకాల విధులు రాసుకుంటారండి. ఏమేమి చేయాలి, ఏ సందర్భాల్లో చేయాలి అనేది,
0: ఏ విషయం పట్ల చేయాలనేది కూడా ప్రస్ఫుటంగా
1: రాసుకుంటారండి. ఉదాహరణకి అది ఒక ఆస్తికి సంబంధించిన వ్యవహారం అయితే కనుక ఆ ఆస్తి యొక్క షెడ్యూల్ కూడా దానిలో రాసుకోవడం జరుగుతుందండి. ఉదాహరణకి ఒక వ్యక్తి తనకు ఒక 5 ఎకరాల భూమి ఉంది, అతను దాన్ని చూసుకోవడానికి ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ వేరే దేశాలకు వెళ్లాల్సిన సందర్భం

0: సందర్భాల్లో కానీ ఆయన చూసుకోలేకుండా ఒక ఏజెంట్కి దాని మీద పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేటప్పుడు దాని యొక్క కంప్లీట్ వివరాలు ఆ డీడ్ ఆఫ్ జిపిఏలో రాసుకోవాలండి. ఉదాహరణకి అది ఏ గ్రామంలో ఉంది, ఏ మండలం కింద వస్తుంది, ఏ జిల్లా కింద వస్తుంది, సర్వే నెంబర్ ఎంత, ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఎంత, భూమి యొక్క విస్తీర్ణము, అదేవిధంగా దాని యొక్క హద్దులు కూడా మెన్షన్ చేసుకోవాలండి.
1: ఇంటి విషయంలో కూడా ఇంటి నెంబరు, దాని డీటెయిల్స్, చుట్టుపక్కల హద్దులు
0: అవునండి,
1: అన్నీ చెప్పాల్సి ఉంటుంది.
0: హద్దులు చెప్పాలి. ఆ ఇంటి యొక్క ఎన్ని గజాలలో కట్టిన ఇల్లు, ఇల్లు ఏ రకమైనటువంటి ఇల్లు, రూఫా లేకపోతే ఆర్సీసీనా, తర్వాత దాని విస్తీర్ణం ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది, నాలుగు వైపులా హద్దులు కూడా దానిలో క్లియర్గా డిస్క్రైబ్
1: అంటే
0: చేయాలి,
1: స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఉండాలి.
0: ఉండాలి.
1: అంటే ఏ ప్రాపర్టీ పట్ల ఇతను పవర్ ఆఫ్ అటర్నీగా యాక్ట్ చేస్తున్నాడు, ఆ ప్రాపర్టీ యొక్క స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఉన్నప్పుడే ఆ మెన్షన్ చేసిన ఆస్తికి మట్టుకే ఇతను యాక్ట్ చేయగలడు.
0: దాని వరకే
1: దాని మించి దానికి అనుబంధిత ల్యాండ్స్ కానీ అనుబంధిత ఆస్తులు ఉంటే మటుకు దాని పట్ల ఈయన ఏ రకమైన హక్కు ఉండదు.
0: హక్కు ఉండదండి. ఎందుకంటే ఒక ల్యాండ్ ఓనర్కి, ఒక భూస్వామికి నాలుగైదు రకాల వివిధ రకాల ఆస్తులు ఉండొచ్చు. ఒక ఇల్లు ఉండొచ్చు, ఇంటి స్థలం ఉండొచ్చు, భూములు, వ్యవసాయ భూములు ఉండొచ్చు. ఆయన పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు కదా అని అన్నిటికీ కుదరదండి. ఆ షెడ్యూల్లో మెన్షన్ చేస్తూ ఏ ఆస్తి గురించి ఈయనను నియమించారో ఆ ఆస్తి గురించి మాత్రమే ఈయన వ్యవహరించాల్సి ఉంటుందండి. వాటిని, ఆ పరిధిని దాటి వ్యవహరించడానికి ఏజెంట్కి హక్కు లేదండి.
1: స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటండి?
0: స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేసరికి ఒక స్పెసిఫిక్ కేసు ఉందనుకోండి. ఉదాహరణకి వివాహ సంబంధమైనటువంటి కేసులు, ఆ అబ్బాయి కెనడాలోనూ కాలిఫోర్నియాలోనూ ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, అమ్మాయి ఇక్కడ కేసు వేస్తుంది, అతను ప్రతి వాయిదాకి అంత దూరంగా రాలేకపోతాడు. ఆ సందర్భంలో అతని తరఫున వ్యవహరించడానికి దీనిలో కూడా రక్త సంబంధీకులు, దగ్గర బంధువులు, చాలా ఆప్తమిత్రులు అటువంటి వారికే జీపీఏ ఇవ్వడానికి ఉంటుందండి.
1: ఎవరైతే ఆ సంబంధిత ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు కోర్టు నమ్మినప్పుడే ఈ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడానికి
0: అవునండి. తర్వాత దానిలో కూడా క్లియర్గా రాస్తారండి, ఆ వ్యక్తి తరఫున పత్రాలు అందుకోవడానికి, కోర్టుకి పత్రాలు సమర్పించడానికి, అంతవరకే తప్ప ఇతన్ని క్రాస్ ఎగ్జామినేషన్కి పనికిరాదండి. ఇది కాకుండా ఒకవేళ ఆస్తి సంబంధంగానే అనుకోండి, ఉదాహరణకి తల్లి కానీ తండ్రి కానీ విదేశాలకు వెళ్తారు, ఒక 6 నెలల పాటు అక్కడ ఉంటారు, ఈ 6 నెలల లోపల ఇక్కడ ఇండియాలో ఆ ఆస్తికి సంబంధించి ఏదైనా కోర్టు వివాదాలు ఉంటే వాళ్ళ తరఫున ఇతను ఏజెంటు కోర్టుకి అటెండ్ అవ్వడానికి, వాళ్ళ తరఫున పేపర్సు అవి సబ్మిట్ చేయడానికి, ఒకవేళ ఏదైనా ట్యాక్సులు కట్టవలసి వస్తే ఆ ట్యాక్సులు అవి కట్టడానికి, ఈ విధంగా స్పష్టంగా రాసుకుంటారండి.
1: అలాగే ఆ సదరు ఆస్తి పట్ల రావలసిన రెంట్ కానీ ఆదాయం కానీ రెంటల్ అగ్రిమెంట్ కూడా ఈ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అతను ఎంటర్ కావచ్చు.
0: అతను ఎంటర్ కావచ్చు, అతను తీసుకోవచ్చు, చెల్లింపులు చేయవచ్చు. అయితే ప్రతి ఒక్కదానికి స్పష్టంగా రికార్డు మెయింటైన్ చేయాలండి, బాధ్యుడు అంటే.
1: జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కానీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ కానీ ఇది రిజిస్టర్ చేసుకోవాల్సిన డాక్యుమెంటా, లేదంటే రిజిస్టర్ లేకుండా నలుగురు పెద్ద మనుషుల మధ్యలో రాసుకొని నోటరీ చేయించుకోవడం సరిపోతుందంటారా?
0: ఎప్పుడైతే సరైన స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్టర్ చేసుకుంటారో అప్పుడు ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్గా సాక్ష్యానికి పనికొస్తుంది. అంతే తప్ప అన్రిజిస్టర్డ్ జిపిఏ కనుక చేసుకుంటే సెకండరీ ఎవిడెన్స్గా పనికొస్తుందే తప్ప ప్రైమరీ ఎవిడెన్స్గా దాన్ని పరిగణించడానికి వీలుండదండి.
1: అంటే అది సబ్జెక్ట్ టు డిస్ప్యూట్,
0: సబ్జెక్ట్
1: ఒకవేళ కావాలంటే దాన్ని డిస్ప్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
0: ఉంటుంది.
1: రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే పక్కాగా ఒక రిజిస్టర్ ఆఫీస్లో ఒక అధికారి ముందు ఇద్దరు విట్నెస్లతో పాటు చేస్తారు కాబట్టి అది డిస్ప్యూట్ చేయడం అంత సులభం కాదు.
0: కాదు.
1: సపోజ్ ఏదో ఒక కారణం చేత ఎవరికో ఒకరు జీపీఏ ఇచ్చారనుకోండి, అతని ప్రవర్తన మీద వీళ్ళకి అనుమానం కలిగి నమ్మశక్యంగా లేదు అని అనిపించినప్పుడు ఆ సదరు జీపీఏని క్యాన్సిల్ చేయొచ్చా?
0: తప్పనిసరిగా చేసుకోవచ్చు అండి. అప్పుడు ముందుగా ఆ అటార్నీ ఏజెంట్కి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి అతని దగ్గర నుంచి ఎక్స్ప్లనేషన్ కాల్ ఫర్ చేసి అది సంతృప్తిగా లేని పక్షంలో ఆ జీపీఏని క్యాన్సిల్ చేయడానికి ప్రిన్సిపల్కి సర్వహక్కులు ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ముందు నమ్మించి జీపీఏ తీసుకుని

0: తర్వాత ఆ సదరు యజమానికి తెలియకుండా కూడా వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి.
1: అది కనుక నిరూపణ చేస్తే చీటింగ్ కూడా,
0: చీటింగ్ కేసు పెట్టొచ్చండి. అక్కడ 406 అండ్ 420 కూడా అప్లై అవుతాయి. ఎందుకంటే ఇది ఒక కాంట్రాక్ట్ అండి. ఒక వ్యక్తిని నమ్మి జీపీఏ ఇచ్చాడు అంటే అది ఒక కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ని ఉల్లంఘించి యజమాని యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఇతను యాక్ట్ చేశాడు అని రుజువైనప్పుడు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద 406 అండ్ 420 కేసెస్ పెట్టుకోవచ్చు అండి.
1: ఇర్రివోకబుల్ అంటే రద్దు చేయబడని పవర్ ఆఫ్ అటర్నీ ఏమైనా ఉంటుందండి?
0: ఉంటుందండి. అదైతే స్పెసిఫిక్గా ముందుగానే మెన్షన్ చేయాలి. అది జీపీఏ ఇచ్చేటప్పుడు ఇర్రివోకబుల్ జీపీఏగా రాసుకొని రిజిస్టర్ చేస్తేనే అది ఇర్రివోకబుల్ అండి. అలాగా మెన్షన్ చేయని సందర్భాల్లో ప్రతి ఒక్క జీపీఏ కూడా రివోకబుల్ జీపీఏ అవుతాయండి.
1: అడ్వకేట్ గారు, ఎవరికైనా ఆర్ట్స్ అమ్మకం కానీ కొనుగోలు కానీ సాక్ష్యం కానీ ఏదైనా పరిస్థితులు చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఒరిజినల్ వ్యక్తి చెప్పినట్టుగా కోర్టు భావిస్తుందా? అంటే ఈ తన బదులుగా ఇతను చేశాడు కాబట్టి అతను తెలియక చేశారనడానికి ఉండదు కదా తర్వాత?
0: ఉండదండి. ఒకసారి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి అది అమలులో ఉండగా ఏజెంట్ చేసిన ప్రతి ఒక్క చర్యకి
1: మాస్టర్
0: మాస్టర్ బాధ్యుడవుతాడండి. కారణం ఏంటంటే అతని ఇన్స్ట్రక్షన్స్ మీదనే ఇతను చేశాడు. ఒకవేళ మాస్టర్ గనక నా ఇష్టానికి నా ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా చేశాడు అని కానీ నా అనుమతి లేకుండా చేశాడు అని కానీ రుజువు చేసుకుంటే తప్ప, మిగతా అన్ని సందర్భాల్లో అటార్నీ ఏజెంట్ చేసినటువంటి ప్రతి చర్యకి మాస్టర్కి బాధ్యత ఉంటుందండి.
1: ఈ పవర్ ఆఫ్ అటార్నీలో లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయంటారండి?
0: ఉన్నాయండి. మొదట మనం అనుకున్నట్టుగా ఏవేవి నిర్ణయించారో వాటిని కాకుండా వేరే విధంగా ఇతను వ్యవహరిస్తే అది చెల్లుబాటు కాదు. తరువాత ఒక ఇందాక మనం అనుకున్నట్టుగా స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీలో ఒక ప్రత్యేకమైన పని గురించి మాత్రమే ఇది ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ పని పూర్తయిపోతుందో ఈ పవర్ ఆఫ్ అటార్నీ అక్కడ ఎండ్ అయిపోతుందండి. దాని తర్వాత అతను ఏజెంట్ వ్యవహరించడానికి వీలుండదండి.
1: అలాగేనండి, మనము సామాన్యంగా చూస్తుంటాము అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీ అని చాలామంది రాయించుకుంటుంటారు. దీంట్లో ఉండే విషయం ఏంటి, దీని రహస్యం ఏంటి, ఎందుకు రాయించుకుంటారు?
0: ఈ మధ్యకాలంలో ముఖ్యంగా భూముల విలువలు పెరిగిపోయిన సందర్భాల్లో చాలామంది ఈ రకంగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ అని చేస్తున్నారు. దీనికి డైరెక్ట్ సేల్ డీడ్కి డిఫరెన్స్ ఏంటంటే సేల్ డీడ్ చేసినప్పుడు అక్కడ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ అన్నది చేసుకున్నప్పుడు చాలా నామినల్ వాల్యూ గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తున్నారు, కానీ చట్టబద్ధంగా ఇది సమ్మతం కాదండి. మనకు ఒక ల్యాండ్ మార్క్ కేసు ఉందండి, సుర్జీత్ ల్యాంప్స్ అండ్ ఇండస్ట్రీస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అన్న కేసులో గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారు స్పష్టంగా చెప్పారు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అన్నది చేసుకున్నప్పుడు అది అగ్రిమెంట్గానే భావిస్తారు తప్ప సేల్ డీడ్గా దాన్ని భావించడానికి ఉండదు. అలాగే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏలో జీపీఏ హోల్డర్ అతను బెనిఫిషియరీగా తనకు తాను సేల్ చేసుకోవడానికి కూడా చట్టం అనుమతించదండి. అతను ఒక మాస్టర్ తరఫున వేరే వాళ్ళకి సేల్ చేయడానికి పనికి వస్తుంది తప్ప తనకు తానే బెనిఫిషియరీగా చూపించుకోవడానికి కూడా చట్టం ఒప్పుకోదు. అంటే అక్కడ ఏమవుతుందంటే అతనికి ఇచ్చినటువంటి అటార్నీ యొక్క పవర్ని దుర్వినియోగం చేసి తన సొంత లాభం కోసం చేసుకున్నాడు అని చట్టం భావిస్తుంది. అందువలన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ డాక్యుమెంట్స్ ఉన్న సందర్భాల్లో కొనుగోలు చేద్దామనుకున్న వ్యక్తులు కంపల్సరీగా వాళ్ళ న్యాయవాదిని సంప్రదించి ఒపీనియన్ తీసుకునే ముందడుగు వేయడం మంచిది.
1: అలాగే ఆ కన్సర్న్డ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఎవరైతే జీపీ ఇచ్చారో, అతనితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉత్తమం అంటారు.
0: తప్పనిసరిగా సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ల్యాండ్ లార్డ్ సంతకం ఉండడం అనేది కొనుగోలుదారుడికి భద్రతనిస్తుందండి.
1: రిజిస్ట్రేషన్ అన్నారు కాబట్టి ఒక మాట గుర్తుకొస్తుంది అడ్వకేట్ గారు, స్థిరాస్తులు చరాస్తులు ఈ రెండింటి పట్ల ఆ కలిగిన వాళ్ళు ఉద్యోగరీత్యా కానీ లేకపోతే ఇంకేదైనా కారణం చేత

0: దూరభార ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేయడం కానీ లావాదేవీలు చేయడం కానీ వీలవుతుందంట. అలా
1: వీలవుతుందండి. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటే, వాళ్ళు విదేశాలలో ఉన్నారు, ఇక్కడ ఉన్నవారికి జీపీఏ ఇచ్చారు. మొట్టమొదట ఇక్కడ వ్యక్తికి జీపీఏ ఇచ్చే సందర్భంలో అతను ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశం యొక్క కాన్సులేట్ దగ్గర దాన్ని అటెస్ట్ చేయించి పంపాలండి. అక్కడ ఎగ్జిక్యూటివ్ నోటరీస్ ఉంటారు, వాళ్ళు దాన్ని అటెస్ట్ చేసి పంపాలి. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆస్తి ఏ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర దీన్ని వ్యాలిడేషన్ చేయించాలండి. నార్మల్గా సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్స్ అవుతాయి, కానీ వ్యాలిడేషన్ మాత్రం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరనే అవుతుంది. దానికి డిఫరెన్స్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ కట్టించుకొని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎంట్రీ చేసి దాన్ని వ్యాలిడేట్ చేస్తారండి. అప్పుడు విదేశాలలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఇచ్చిన జీపీఏ, ఇక్కడ ఉన్న వ్యక్తి అతని తరఫున అటార్నీగా చేయడానికి చెల్లుబాటు అవుతుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి రమేష్ గారు, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేటటువంటి మాస్టర్ అలాగే తీసుకునేటటువంటి ఏజెంట్ ఇద్దరూ కూడా మేజర్ అయి ఉండాలండి. 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వాళ్ళే అయి ఉండాలి. మైనర్లు జీపీఏ ఇవ్వడానికి తీసుకోవడానికి కూడా అర్హత లేదు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారండి.
2: ఇది మన చట్టం.

0: నమస్కారం.
1: నమస్తే.
2: ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన పవర్ ఆఫ్ అటార్నీ గురించి ప్రముఖ న్యాయవాది టి శశికుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

జూన్ 14 సమయం 6:02 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను. మీతో పాటు 9:30 వరకు మ్యూజికల్ జర్నీ చేస్తాను. మరి వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ ఇండియా. మరి ఈరోజు మీకోసం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, వీలైతే మన సదర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి అన్ని పాటలు కూడా ప్లే చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫంటాస్టిక్. అలాగే 7:00కి మనం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మన ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో మాట్లాడచ్చు హాయిగా. మరి టాపిక్ అనేది కాసేపు అయిన తర్వాత చెప్తాను. రైట్, మరి తెలంగాణలో మనం 8:03 నుంచి 9:00 వరకు మాట్లాడుకుంటాం. మరి అప్పుడు ఒక సెన్సేషనల్ మ్యూజికల్ డైరెక్టర్ ఈ మధ్యనే వచ్చినటువంటి కొత్త కెరటం, అందరి మనసులను దోచుకున్నటువంటి ఒక మ్యూజికల్ జర్నీ చేస్తున్నటువంటి ఒక సూపర్ మ్యూజికల్ డైరెక్టర్ గురించి నేను మాట్లాడతాను. రైట్, మరి తర్వాత మనం 9:03 నుంచి 9:30 వరకు కూడా రిమ్జిమ్ హైదరాబాద్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని కూడా మాట్లాడుకుందాం. ఫెంటాస్టిక్. మరి వెల్కమ్. మరి వీకెండ్

ఇంట్లో మనందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేస్తున్న సమయం ఇది. అలాగే కొంతమంది అయితే మాత్రం ట్రావెల్ చేస్తుంటారు, అలాగే బయటికి వస్తుంటారు. మరి రేపటి నుంచే స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలు ఎంత గోల పెట్టినా కూడా ఈ పక్కనే ఉన్నటువంటి పార్కులకో సినిమాకో తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. లాంగ్ జర్నీకి చేసే అవకాశం అయితే లేదు. చాలామంది పిల్లలు ఇప్పటికే హైదరాబాద్ వచ్చేసారు సుదూర ప్రాంతాల నుంచి. మరి రేపటి కోసం అందరూ కూడా ప్రిపేర్ అయిపోయారని నేను అనుకుంటున్నాను. ఫెంటాస్టిక్. మరి ఆ విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మరి స్కూల్ స్టార్ట్ అవ్వగానే తల్లిదండ్రుల మనసులో ఉన్నటువంటి గందరగోళం ఏంటి, అలాగే పిల్లలు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి స్కూల్కి అనే విషయం గురించి నేను మాట్లాడతాను. ఫెంటాస్టిక్. మరి ఈరోజు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు మీ యల్లేష్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. మరి ఆ పాట తర్వాత మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.10. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి రేడియో ఛానల్ ఇది. మరి ఈ పాటలో డ్యాన్స్ చేసిన ఒక అబ్బాయి ఉన్నారు సోనాల బింద్రేతో. మరి అబ్బాయి ఎవరు అనే విషయాన్ని 0402323482 వాట్సాప్ చేసిన వాళ్ళకి ఎప్రిషియేషన్ లభిస్తుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. 6:30 నుంచి 10:45 వరకు కూడా అన్ఇంటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కమెంటరీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ ది ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఈవెంట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వెన్యూ ఎడ్వర్డ్సన్ స్టేడియంలో బెర్మింగమ్ నుంచి మీరు వింటారు. అది ఓన్లీ ట్రాన్స్మిటర్ పైన, మరి లింక్ మీద నా షోను వింటారు. రైట్, ఫెంటాస్టిక్. మరి అయితే ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది, ఆ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ జంజీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో క్రెడిట్ ఎంతవరకు ఉంది? సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మిలీనియమ్స్ అంటే ఎక్స్ జనరేషన్ వాళ్ళ యొక్క క్రెడిట్ స్కోర్ ఆర్ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉందని కొన్ని రీసెర్చ్ చెప్తున్నాయి. వాళ్ళ యొక్క అంటే పొదుపు విధానం కానీ లేదా అప్పు విధానం ఎలా ఉంది అనే విషయాన్ని కొన్ని రీసెర్చ్ చెప్పాయి. మరి ఎవరు బాగున్నారు, ఎవరు బాగోలేదు, ఎవరి వల్ల బ్యాంకులకు లాభాలు ఉన్నాయి అనే విషయాలు నేను చెప్తాను ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత.

0: FM Rainbow 101.9.
1: మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 6:16:22 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనో నమ్ కలర్స్ ఆఫ్ ఇండియా అనే షోలో ఉన్నాం. మరి 6:30 నుంచి 10:45 వరకు కూడా ట్రాన్స్మిటర్ పైన మీరు వింటారు అన్ఇంటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కమెంట్రీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ ది ఐసీసీ విమెన్స్ 220 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఈవెంట్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వెన్యూ ఎట్ బ్యాడ్స్టన్ స్టేడియం బెర్మింగమ్. ఫెంటాస్టిక్. మరి 6:30 నుంచి 7 వరకు కూడా మీరు మన షో వింటారు. 7 నుంచి హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో నాతో మాట్లాడాలనుకునే వాళ్ళకి నేను టాపిక్ ఇస్తాను కాసేపు అయిన తర్వాత. మరి జెన్జీ, మన ముందు జనరేషన్స్ అంటే మిలియన్స్, వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ మీద కొన్ని ఫినాన్షియల్ రీసెర్చ్ జరిగాయి. మరి ముందుగా మిలీనియల్స్ వారి యొక్క అంటే వారి యొక్క క్రెడిట్ స్కోర్ని గమనించినట్లయితే వీళ్ళకన్నా కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఎక్స్ జనరేషన్ వాళ్ళు, వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, లేదా మంచి బైక్ ఉండాలి, సొసైటీలో వాళ్ళకంటే ఒక పేరు ప్రఖ్యాతి ఉండాలి, చాలా గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతిదానికి కూడా పర్సనల్ లోన్ అని, క్రెడిట్ కార్డ్ అని, లేదా హోమ్ లోన్ అని వాటికి వెళ్తూ ఉన్నారంట. సో దానివలన వాళ్ళ యొక్క అప్పు భారం పెరిగిపోతుంది. అంతేకాకుండా ఆల్మోస్ట్ ఈ జనరేషన్ వాళ్ళు కొద్దిగా సెటిల్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్యాంకులు కూడా వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీని చూసి పర్సనల్ లోన్, ఇన్స్టెంట్ లోన్ అంటూ ఇచ్చేస్తున్నాయి. దానివలన వాళ్ళు చాలా ఈజీ యాక్సెస్ అవుతుంది. సో ఇంతకుముందు చూసినట్లయితే అంతకుముందు తరం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదైనా కొనాలనుకుంటే, టీవీ కానీ, కారు కానీ, లేదా బైక్ కానీ, ఇల్లు కానీ కొనాలనుకుంటే పొదుపు చేసి దాచుకొని తర్వాత కొనేవారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఎలా

ఉన్నారంటే ముందుగా అప్పు తీసుకొని కొని తర్వాత దాన్ని వాయిదా పద్ధతిలో చెల్లించుకోవచ్చు కదా అన్నిటికీ ఉన్నారు. ఫ్యాంటాస్టిక్. మరి వీళ్ళు ఎలా ఉంటే జంజీవాలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్మన్. నేను అడిగాను హమ్మా హమ్మా పాటలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్ ఎవరు అనేది. బొంబాయి మూవీలో సొనాలి బింద్రేతో యాక్ట్ చేసినటువంటి అబ్బాయి ఎవరు అనే విషయాన్ని నాకు 0402323482కి వాట్సప్ చేయగలరు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది.

0: ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టర్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మెట్రో సిటీలో లైఫ్ స్టైల్ని డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎన్నో ఖర్చులు, చెప్పలేని ఖర్చులు మన ముందు పడుతుంటాయి. మార్నింగ్ లేవగానే డోర్ తీయగానే బాప్రే, మనకు తెలియకుండానే చాలా ఖర్చులు ముందుకు వస్తాయి, రైట్? మరి ఇలాంటి వాటి కోసం క్రెడిట్ కార్డ్స్ని తమ లైఫ్లో వెరీ కామన్గా యూస్ చేస్తున్నారు మిలియనరీస్. మరి సేవింగ్స్ చేసి ఏదైనా ఇల్లు కారు కొనాలన్న ఆలోచన ఇప్పుడు కాదు బాస్, అది మా ముందుది, మా తాత టైంది, మా నాన్న టైంది అంటున్నారు. మరి ఇప్పుడిప్పుడే లైఫ్ స్టైల్లో సెటిల్ అవుతున్న ఈ జెన్ జీ జనరేషన్ కూడా క్రెడిట్ కార్డ్స్ని, పర్సనల్ లోన్ని, వాటి మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా తక్కువ ఇన్కమ్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా లగ్జూరియస్గా ఉండాలని, ప్రతిదీ కూడా ప్రీమియంగా ఉండాలని, మొబైల్ కానీ, గాడ్జెట్స్ కానీ, లేదా వాళ్ళు వాడేనటువంటి కారు కానీ, లేదా బైక్ కానీ, ఇంకా ఏదైనా సరే అన్నీ కూడా చాలా హై స్టాండర్డ్ లైఫ్ స్టైల్ ఉండాలని. వాళ్ళు ఫోన్లో ఒక క్లిక్తోనే ఇన్స్టెంట్ లోన్ అంటూ, లేదా పర్సనల్ లోన్ అంటూ ఒకే ఒక క్లిక్తో వచ్చేస్తున్నటువంటి బ్యాంకులు ఇస్తున్నటువంటి లోన్స్ని చాలా చక్కగా వాడుతున్నారని ఒక రీసెర్చ్లో తేలింది. మరి ముందు జనరేషన్తో పోలిస్తే క్రెడిట్ స్కోర్ వీళ్ళకి కొద్దిగా తక్కువే ఉంది అని చెప్తున్నాయి రీసెర్చెస్. ఎందుకంటే ఇంకా వీళ్ళు హోమ్ లోన్స్కి వెళ్ళే టైం ఇంకా చాలా ఉంది కాబట్టి, వీరు ఆలోచన తర్వాత ఎలా ఉంటుంది, కొద్దిగా పెద్ద అయిన తర్వాత, శాలరీ పెరిగిన తర్వాత ఎలా ఉంటుంది.

ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ రీసెర్చ్లో ఏం తెలుతుందంటే, వీళ్ళందరూ కూడా ఇంకా ఇల్లు కదా, చాలా టైం ఉంది కదా అంటూ, అంటే లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్స్ని అన్నింటి కూడా వాళ్ళు వెనక్కి నెట్టేస్తూ, కరెంట్ ఇప్పుడైతే ఏదైతే ఉందో దాన్నే ఎంజాయ్ చేద్దాం, ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా ఉండేదే మాకు కావాలి, లాంగ్ రన్లో ఎవరుంటారో ఎవరు పోతారో అవన్నీ ఎవరు కడతారు, నాకైతే ఇమీడియట్గా కాస్ట్లీ గాడ్జెట్స్ అప్డేటెడ్ వన్స్ అండ్ కాస్ట్లీ కార్ కాస్ట్లీ బైక్స్ నేను వాడాలి అంటూ గట్టిగా ఉన్నారు. మరి వీళ్ళ మీద బ్యాంకులు ఎలా బతుకుతాయో అనే విషయాన్ని ఆర్థిక నిపుణులు కొద్దిగా సస్పెక్ట్గానే ఉన్నారు అంటున్నారు. మరి రాబోయే కాలంలో ఈ జనజీవాళ్ళు మరి బ్యాంకుల వాళ్ళకి రాబడిని తెస్తాయా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో లాంగ్ రన్ లోన్స్కి వెళ్ళే ఆలోచన ఉంటుందా లేదా అనేది మాత్రం కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంది అంటున్నారు. ఫ్యాంటాస్టిక్ కదా. ఫైన్. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నాను. వింటూనే ఉండండి FM Rainbow 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇల్లీష్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
2: స్టూడియోలో టైం 6:45:47 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుణ్ణి ఎల్లేష్ ఇక్కడే ఉన్నాను. 9:30 వరకు కూడా మీరు లింక్ పైన మన షోని వినొచ్చు. రైట్, ఇప్పుడైతే మనకి ట్రాన్స్మిటర్ పైన అన్ఇంటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కమెంటరీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ ది ICC విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బెర్మింగ్హామ్లో జరుగుతున్నటువంటి కమెంటరీ మీరు వింటున్నారు. అలాగే మన యాప్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో నా షో వింటున్నారు. ఫెంటాస్టిక్ సాంగ్స్ అండ్ ఫెంటాస్టిక్ వెదర్. నిన్నైతే ఈరోజు అయితే వర్షం పడింది, కానీ దానివల్ల వేడి కూడా చాలా ఎక్కువైపోయింది. మరి పిల్లలు ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. సో సాడ్. ఓకే, మరి గోల్డెన్ చాప్టర్ ఆఫ్ 10th క్లాస్ అని అంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 10th క్లాస్ని ఒక గోల్డెన్ చాప్టర్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆ స్వీట్ మెమోరీస్, ఆ ఫీల్, ఆ వైబ్ అనేది ఎప్పటికీ కూడా తిరిగి రాదు అంటారు. మరి 10th క్లాస్ గుర్తుకొచ్చినా, 10th క్లాస్ ఫ్రెండ్స్ గుర్తుకొచ్చినా, ఆ పాత ఫోటో ఎక్కడైనా ఫైల్స్ సర్దుతున్నా, బట్టలు సర్దుతున్నా, జారి కింద పడినా, అది చూసినా, లేదా ఆ టైంలో మనం చూసినటువంటి సినిమాలు గుర్తుకొచ్చినా, ఆ పాట ఎక్కడైనా ఎఫ్ఎం రెయిన్బోలో వినిపించినా, మనం ఇప్పుడు ఏ ఏజ్లో ఉన్నాం, ఈవెన్ రిటైర్డ్ అయినప్పటికీ కూడా మన మనసు మళ్ళీ మళ్ళీ ఆ టీన్స్లోకి వెళ్ళిపోతుంది కదా. ఫెంటాస్టిక్. అందుకనే దాన్ని గోల్డెన్ చాప్టర్ ఆఫ్ 10th క్లాస్ అని అంటాం. సో దాని గురించి మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నాను. అది కార్తీక్ పాడినటువంటి, ఈ ఫ్రెండ్స్ అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ పాట. ఫ్రెండ్స్ ఇప్పుడు గుర్తుకొచ్చిన ఈ పాట మనకి వినిపిస్తుంది. మరి ఈ పాట ఎప్పుడు వినిపించినా మన ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి కనిపిస్తారు, వినిపిస్తారు. మరి మీరు వింటున్నారు కలర్స్ ఆఫ్ ఇండియా విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాడు. అలాగే 7:00-8:00 వరకు కూడా మనం మాట్లాడుకుందాం. మీ 10th క్లాస్ ఫ్రెండ్స్తో మీరు ఎంతమంది టచ్లో ఉన్నారు అనే విషయాన్ని నాకు కాల్ చేసి చెప్పండి 7 నుంచి 8 గంటల వరకు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టర్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు.

మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

0: FM Rainbow 101.9
1: ఫెంటాస్టిక్ స్టూడియో టైం 6:54 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికి కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. ఎందుకంటే ఇందులో వచ్చే పాటలు మాటలు మన మనసును తాకుతాయి కాబట్టి. ఆల్ రైట్, మరి 10th తర్వాత మన జీవితంలోకి ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా, ఎంత బాండింగ్ ఉన్నాం, మరి ఆనాటి బాండింగ్, అప్పటి ఫీల్, ఆ వైబ్ అలానే ఉంటుంది. మరి ఆ రోజులు ఎంత బాగుండేవో కదా. మన ఫ్రెండ్స్ని ఒరిజినల్ నేమ్ కన్నా వాళ్ళని నిక్కి నేమ్తోనే పిలుచుకోవడం ఎంతో సరదాగా ఉండేది. సో ఇప్పటికీ కూడా కొంతమంది అయితే మాత్రం నాకైతే వాళ్ళ నిక్ నేమ్సే గుర్తున్నాయి కానీ అసలు పేర్లు అయితే నాకు గుర్తులేదు. సో మరీ ఘోరంగా మా రోజుల్లో అయితే ఫ్రెండ్స్ని వెజిటబుల్స్తో పిలుచుకునేవాళ్ళం. ఎరా వంకాయ, ఎరా దుంప అనేలాగా. కొంతమంది అయితే చేప పేర్లతో కూడా పిలుచుకునేవాళ్ళం. ఎరా ఎండి చేప అనేలాగా కూడా పిలుచుకునేవాళ్ళం సన్నగా ఉండేవాళ్ళని. సో రకరకాలుగా నిక్ నేమ్స్తో పిలుచుకునే రోజులు అవి. మరి ఇప్పటికీ కూడా వాడు కాల్ చేస్తే, ఎవరైనా ఫ్రెండ్ కాల్ చేస్తే, ఎరా దుంప ఎలా ఉన్నావు అంటూ కూడా పలకరించే స్నేహాలు ఇంకా శాశ్వతంగానే ఉన్నాయి. చాలా చెరిగిపోకున్నా కదా. మరి సార్తో తిట్లు తినడం, స్కూల్కి లేటుగా వెళ్ళడం, వర్షం పడేటప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చొని గట్టిగా అరవడం, ఎవరికి తెలియకుండా అమాయకుడిలా నటించడం, మరి ఇవన్నీ గుర్తున్నాయా? అందుకే దీన్ని గోల్డెన్ చాప్టర్ ఆఫ్ మన లైఫ్ అంటారు 10th క్లాస్ని. మరి 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మీరు నాతో మాట్లాడచ్చు. మన నెంబర్స్ నేను అనౌన్స్ చేస్తాను. మీ గోల్డెన్ చాప్టర్లో ఎలాంటి మెమోరీస్ ఉన్నాయి, ఎలాంటి వారితో మీరు ఇంకా ఫ్రెండ్స్తో ఉన్నారో మీ మెమోరీస్ని నాకు షేర్ చేసుకోండి. 0402323 0030 0402323 4821, అలాగే 0402970 4715కి నాకు కాల్ చేయొచ్చు. మరి కాల్ చేసి నాకు చెప్పొచ్చు. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఒక్కసారిగా 10th క్లాస్ రోజుకి వెళ్దామా? యూనిఫామ్ పరిగెట్టుకుంటూ వెళ్ళడం గుర్తుకొచ్చాయా? పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట,
2: జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా? అసలు పొద్దున్న లేతే మా పనల్లా ఆడుకోవడమే.

0: అదేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా.
1: అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: Right, my dear friends, Manu Nam Hello Rainbow Live Phone In Program with listeners. Manana phone numbers 0402323 0030, alaki 0402323 4821, 0402970 4715 ki call cheyochu. కాల్స్ కలవలేని వాళ్ళు 0402323482 కి వాట్సాప్ చేయొచ్చు. మనం మాట్లాడుకుంటున్నాం గోల్డెన్ డేస్, గోల్డెన్ చాప్టర్ ఆఫ్ 10th క్లాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి 10th క్లాస్ దాటిన వాళ్ళు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయారు ఇప్పటి పిల్లలు, అలాగే పాతతరం వాళ్ళు ఎవరైనా సరే 10th క్లాస్ జీవితం ఎలా ఉంది, ఆ మెమొరీస్ మీకు గుర్తుకొస్తున్నాయా, మీరు ఎలా ఎంజాయ్ చేశారు 10th క్లాస్లో, అలాగే ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్తో మీరు టచ్లో ఉన్నారా అనే విషయాన్ని నాకు కాల్ చేసి చెప్పండి అనగానే ఒకరు కాల్ చేశారు. చూద్దాం ఎవరు మాట్లాడుతున్నారు. హలో
2: హలో
1: హలో నమస్తే, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నా పేరు చైతన్య.
1: ఎస్ చైతన్య, ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు.
1: ఫైన్, ఓకే. మరి మన టాపిక్ విన్నారా?
2: విన్నానండి.
1: చెప్పండి.
2: 10th క్లాస్ ఇప్పట్లాగా అప్పుడు ఫోన్లు లేవు.
1: ఎస్,
2: ఫస్ట్ మనం మన ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఉంటది.
1: కరెక్ట్ అండి.
2: ఇప్పుడు ఇంట్లో అందరు కలిసినా గానీ ఎవరి ఫోన్ వాళ్ళు బిజీగానే ఉంటున్నారు.
1: అవునండి, అంతేనా?
2: అప్పుడు సండే వస్తే మాకు ఎలా ఉండేదంటే సండే రోజు హాఫ్ డే.
1: అవును,
2: అప్పుడు ఆ వీక్ లో చెప్పిన మొత్తం ఎగ్జామ్ ఉండేది సండే. ఎగ్జామ్ అయిపోయాక ఈవినింగ్ అందరు కలిసి ఒక

0: అక్కడింటికి వెళ్ళి అక్కడే ఈ పరిగెత్తే ఆటలు,
1: క్యారమ్ బోర్డ్ ఆటలు
0: ఇవన్నీ.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు, మంచి మెమొరీస్ని షేర్ చేసుకున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే నా నెంబర్స్ 0402323 0030, 0402323481, అలాగే 0402970 4715 కాల్ చేసి నాతో మాట్లాడండి. గోల్డెన్ చాప్టర్ ఆఫ్ 10th క్లాస్ లైఫ్లో మీరు ఎలా లైఫ్ని లీడ్ చేసేవారు, మరి ఆ రోజులు మీకు ఇంకా గుర్తున్నాయా, ఆ ఫీల్ ఆ వైబ్ ఎలా ఉండేది అనే విషయాన్ని నాకు తెలియజేయండి. ఈవెన్ మీరు రిటైర్మెంట్ అయిపోయినప్పటికీ కూడా మీ 10th క్లాస్ మెమోరీస్ని నాకు షేర్ చేయండి. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్, మనం ఉన్నాం ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎప్పటికీ కూడా, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. If you see good in everything.

0: FM Rainbow 101.9
1: స్టూడియోలో టైం 7:14:47 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్. నేను మీ స్నేహితుని ఎల్లెష్ని ఇక్కడే ఉన్నాను. నా నెంబర్స్ కాల్ చేయండి 0402323 0030 0402323 4821, అలాగే 0402970 4715 కాల్ చేయండి. గోల్డెన్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్ 10th క్లాస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆనాటి మెమోరీస్ ఇప్పటికీ కూడా మీరు మీ స్నేహితులతో టచ్లో ఉన్నారా? ఈవెన్ మీరు రిటైర్ అయిపోయినప్పటికి కూడా ఒకరు కాల్ చేశారు, చూద్దాం ఎవరో. హలో
2: సార్, నమస్కారం. సార్
1: నమస్కారం, చెప్పండి మీ 10th క్లాస్ మెమోరీస్.
2: మెమోరీస్, నేను ఓరేటి ప్రభాకర్ రావుని.
1: ఓకే,
2: అయితే 10th క్లాస్ బాగా చెప్పేవాళ్ళు మా టీచర్స్.
1: ఓకే,
2: లేకపోతే పనిష్మెంట్ కూడా అలాగే ఉండేది, గోడ కుర్చీలు వేయించేసి
1: వచ్చే
2: వరకు చెప్పే టీచర్స్ ఏ వేరు సార్. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కదా?
1: అవును కదా.
2: తెలుగు రాసాను మంచిగానే, హిందీ రాసాను. లాంగ్వేజ్ వచ్చేటప్పటికి అన్ని మర్చిపోయా.
1: మంచి పని చేశారు.
2: అన్ని మర్చిపోయా, ఏమిటి ఏమిటని ఇంకా సాయంత్రం నుంచి ఏడ్చుకొని కూర్చున్నా. అయితే మా నా పక్కనే రూమ్ పక్కనే తాతారావు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు, నిజంగా మహానుభావుడు సార్. అయ్యో అబ్బాయి, నువ్వేం భయం పడక ధైర్యంగా ఉండని చెప్పి ధైర్యం పెట్టి నాకు ఒక 20 స్టోరీస్ మా బిజీ టీచర్ గారు రాసి ఇచ్చారు.
1: ఓకే,
2: అది చదువుకుంటే ఏ క్వశ్చన్ రానివ్వండి, ఏ బిట్ రా పేపర్ రానివ్వండి, ఎన్ని ఎస్సేస్ అయినా కూడా దాంట్లో నుంచి రాసే చాలా తయారు చేశారు ఆయన పట్నాయక్ గారని.
1: ఓకే,
2: ఆ 20ని కూడా చదివా రాత్రి 12:00 వరకు పాప ఆయన టీ కూడా పెట్టి ఇచ్చి పక్కనే కూర్చొని మళ్ళీ నాతో ఆయన అప్పచెప్పించుకొని అన్ని వచ్చాయి అబ్బాయి నీ క్లియర్, ఏం పర్వాలేదు ధైర్యం అని చెప్పని చెప్పాడు.
1: సో మరి మీరు 10వ తరగతి ఏ శ్రేణిలో పాస్ అయ్యారు? సో మంచిదండి, సూపర్బ్, చాలా మంచి మెమోరీస్. నిజంగా 10th క్లాస్లో మనకి ఫ్రెండ్స్ చాలా మంచి హెల్ప్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సలహాలు మనకి బాగా అర్థం అవుతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్పేది కాబట్టి ఫెంటాస్టిక్ కదా. మరి ఫ్రెండ్సే కాకుండా టీచర్స్, నైబర్స్, ఈవెన్ రిలేటివ్స్ కూడా 10th క్లాస్ చదివేటప్పుడు ఇలా చదవాలి అలా చదవాలి, రాత్రులు మేల్కొని చదవాలి, టీ పెట్టుకొని చదవాలి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 4:00 లేచి 9:00 వరకు చదువుతుండేవాడిని. సో అదే బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ టైంలో చదివితే బాగా తలకెక్కుతుందని. ఫెంటాస్టిక్, మరి ఇలాంటి మెమోరీస్ నాకు కాల్ చేసి చెప్పొచ్చు. మరి మీరు మరొకసారి నా నెంబర్స్ అనౌన్స్ చేస్తాను, మీరు ఫోన్ తీసుకొని 0402323 0030 0402323 4821 అండ్ 0402970 4715కి కాల్ చేయండి. చాలా మంది కాల్ చేస్తున్నారు, డిస్కనెక్ట్ అవుతుంది. సో ఫైన్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. ఆ సాంగ్ తర్వాత మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం మన హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో. మిస్ మిస్ అలాడే మిస్ అందం.

సలసలాడే గువ్వందం, గుచ్చుకున్న ఆనందం ఏ ఉంటాం. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇల్లేష్. మరి బయటైతే వాతావరణం కొద్దిగా చల్లబడినట్టుగా ఉంది. మరి పిల్లలు రేపు స్కూల్కి రెడీ అయిపోతున్నారు. చిన్నపిల్లలు, ప్రైమరీ స్కూల్ పిల్లలు, అలాగే హై స్కూల్ పిల్లలు, కాలేజ్ ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు లాస్ట్ వీకే. మరి చిన్నపిల్లలు బాగా 2 మంత్స్కి నుంచి హాయిగా ఆల్మోస్ట్ 1.5 మంత్ ఆల్మోస్ట్ హ్యాపీగా, సో లేట్ మార్నింగ్స్ ఆడుకోవడం, పాడుకోవడం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా గోరుముద్దలు తింటూ ఆడుతూ పాడుతూ ఒక్కసారిగా వాళ్ళని స్కూల్కి వెళ్దు పదరా అని అనగానే అమ్మో నేను రాను ఇంకా ఉంటాను అంటూ ఏడుస్తున్న చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు.

ఇంకా అమ్మమ్మల ఇంటి దగ్గర నుంచి రానుంటూ ఏడుస్తున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ చూస్తుంటే భలే నవ్వు వస్తుంది. కానీ తప్పదు, స్కూల్కి రేపటి నుంచి వెళ్ళాలి. మరి కొంతమంది పిల్లలు అయితే అప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న పిల్లలు కూడా చాలా స్కూల్ అంటే భయంగా, అక్కడ ఏదో జరిగిపోతుంది, నన్ను అమ్మా నాన్నకు దూరంగా ఉంచుతున్నారు, హాయిగా ఆడుతూ పాడుతూ పాలబొవ్వు తింటూ హాయిగా నిద్రపోతూ ఉన్న పిల్లల్ని

0: నిద్రపోతూ ఉన్న పిల్లల్ని ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళమని పంపించుకొని చాలా భయంగా వెళ్తున్నారు. సో పేరెంట్స్, మీరేం చేస్తారంటే వాళ్ళకి అక్కడ ఏం భయం ఉండదు, నీకు మంచి స్నేహితులు ఉంటారు, చాలా బాగుంటుంది, మంచి కథలు చెప్తారు, ఆడుకోవచ్చు పాడుకోవచ్చు అంటూ వాళ్ళకి చక్కగా మంచి మాటలు చెప్తే తప్పకుండా పిల్లలు వెళ్తారు. బిగినింగ్ జాయిన్ అయిన పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ అలాంటి పిల్లలు, అలాగే ఆల్రెడీ అడ్జస్టింగ్ అయిన చిన్నపిల్లలు కూడా, ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ఇంకా కూడా ఇంట్లో ఉండాలి, హాయిగా ఆడుకుంటున్నాం, వాళ్ళకి తెలియదు కదా క్యాలెండర్ డేట్స్ అవన్నీ కూడా, వాళ్ళు భయం భయంగా ఉంటుంటారు. సో వాళ్ళకి మంచి మంచి మాటలు చెబుతూ మనం పంపించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చాక నీకు మంచి స్వీట్ ఇస్తాను, నీకు మంచి గిఫ్ట్ ఇస్తానంటూ పిల్లలకి చెబితే తప్పనిసరిగా వాళ్ళు వింటారు. అంతేగాని వెళ్తావా చస్తావా అంటూ పిల్లల మీద వీళ్ళ యొక్క ఫైటింగ్స్ సీన్స్ క్రియేట్ చేయదు దయచేసి. మై డియర్ పేరెంట్స్, ఈ షో వింటున్నా ఎవరైనా సరే, అపార్ట్ ఫ్రమ్ కట్ చేస్తే మనం 10th క్లాస్ గోల్డెన్ చాప్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి 10th తర్వాత మన జీవితంలోకి ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా ఆ బాండింగ్, ఆ ఫీల్, ఆ వైబ్ అలానే ఉంటుంది మనం అనుకుంటున్నాం కదా. మరి అలాంటి మెమోరీస్ గురించి మాట్లాడడానికి మనకు ఫ్రెండ్ లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
1: హలో సార్.
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను మోహన్ సార్.
0: మోహన్ ఎక్కడి నుంచి?
1: ఇక్కడ ఉంటారు, నారాయణగూడ నుంచి సార్, హైదరాబాద్.
0: ఓకే, సూపర్ అబ్బా. రైట్, మరి మీ 10th క్లాస్ మెమోరీస్ చెప్తారా?
1: అది 10th క్లాస్ అంటే చాలా మంచి మెమోరీస్ ఉంటాయి సార్. మనం ఎంత కష్టపడే ఒక్కసారి వాళ్ళని తలుచుకోగానే అవన్నీ ఎందుకో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఆ జ్ఞాపకాలను సంపాదించాలి అనిపిస్తుంది సార్.
0: కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మనం ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతే బాగుండు, ఆ టైం ఒక్కసారి ఆదిత్య 316 లాగా ఆ మిషన్ వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది మన అందరికి కూడా.
1: అనిపిస్తుంది, 10th క్లాస్ అయిపోయినాక కూడా ఎవరి ద్వారా వారు వెళ్ళిపోతారు, కానీ ఒక్కసారి అందరు కలిసినా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది సార్. మంచి
0: రైట్ అండి. మన స్నేహితుని కలిసినా కూడా వాడి ఫోటోని ఏదైనా సోషల్ సైట్ లో చూసినా కాల్ చేసినా ఆ వైబే వేరు కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటినుండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిజంగా క్లాస్ అంతా ఒక పక్క అవుతుంటే బుక్స్ ఓపెన్ చేసినట్లుగా యాక్టింగ్ చేస్తూ సినిమా కబుర్లు మాట్లాడుకోవడం, ఒరే ఆ సినిమా చూసావా, ఎలా ఉంది, నాకైతే నచ్చలేదురా అంటూ ఒక పక్క క్లాస్ అవుతుంటే ఈ పక్క ఈ డిస్కషన్స్ కూడా నడుస్తుండే. మా టైంలో చిరంజీవి సినిమా చూసావా, చాలా బాగా డ్యాన్స్ చేశాడు అంటూ ఇలా మాట్లాడుకునే వాళ్ళం. మరి ఎన్నెన్నో మధుర స్మృతులు, మరి ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు. మరి 10th క్లాస్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే ఆపర్చునిటీ. మరి ఆ మెమొరీస్ని అలాగే మనసులో ఉంచుకొని ఇప్పటికీ కూడా హ్యాపీగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకడిని. నాకు కాల్ చేసి చెప్పండి 0402323-4821కి, అలాగే 040 ఇంకొక నెంబర్ 0402323-0030 అండ్ 0402970-4715కి కాల్ చేయొచ్చు. మీ మెమొరీస్ని, గోల్డెన్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్, 10th క్లాస్ మెమొరీస్ని నాకు షేర్ చేయొచ్చు. ఫైన్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వెయిట్ చేస్తుంది. 1 2 3 4 గో. మీరు వింటున్నారు ఎఫ్ఎం రేడియో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

0: ప్రియా వావ్, అద్నాన్ సమీప్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ నిజంగా చాలా థ్రిల్గా అనిపిస్తుంది. ఆయన పాడిన పాటలన్నీ కూడా, ప్రతి పాట కూడా ఒక ఫీల్ గుడ్ అనిపిస్తుంది. ఆయన పాడినటువంటి పాటలు ఇప్పటికి కూడా, ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికి కూడా మనం సోషల్ సైట్స్లో చూసినట్టుగైతే చాలా చాలా పాపులారిటీని సంపాదించుకుంటున్నాయి. అంత బాగా పాడతారు ఆయన. సో ఫెంటాస్టిక్. మనం ఉన్నాం ఎఫ్ఎం రెయిన్బో 101.9 లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో ఉన్నాం. నా నెంబర్స్ మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నాను. మీరు ఎవరైనా సరే కారులో ట్రావెల్ చేసినా, బస్సులో ట్రావెల్ చేసినా, ట్రైన్లో ఇంకెందులోనైనా ట్రావెల్ చేసినా 0402323-0030 0402323-4821 0402970-4715కి మీరు కాల్ చేయొచ్చు. మరి నా షో అనేది ఓన్లీ యాప్లోనే ఇప్పుడు ప్లే అవుతుంది. ఓన్లీ ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్లో మీరు ఎఫ్ఎం రెయిన్బో నా షో వింటున్నారు. 9:30 వరకు నాతో పాటు మీరు ట్రావెల్ చేస్తున్నారు మ్యూజికల్ జర్నీ. ఫెంటాస్టిక్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. ఎందుకంటే ఇందులో వచ్చే పాటలు మాటలు అమ్మా ఒక గొంగూరు పచ్చడి అంత బాగుంటాయి. రైట్, మరి ఇప్పుడు ఒకరున్నారు లైన్లో, ఏం చెప్తారో చూద్దాం. హలో, నమస్తే, ఎవరు
1: మాట్లాడుతున్నారు?
0: బాగున్నానండి, ఆల్వేస్ విత్ యువర్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు మీరు?
1: అవునండి, గోంగూర ఆవకాయ అన్నారు, మామిడి పండు మర్చిపోయారు.
0: అయ్యో తప్పకుండా,
1: మరి అసలేం సీజన్ కదా,
0: సీజన్ లో ఉన్న మామిడి పండు, మామిడికాయ, మామిడికాయ చట్నీ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. చెప్పండి, మరి 10th క్లాస్ మెమరీస్ గురించి మనం మాట్లాడుకుందాం.
1: స్కూల్ డేస్, అప్పుడు స్కూల్ వదిలేసింది 72లో.
0: ఓకే,
1: అప్పుడు ఫోన్ లేవండి, ఏవీ లేవు కదా.
0: అవును,
1: ఎక్కడన్నా కనిపిస్తే గుర్తుపట్టేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. తరస్ ఎక్కడ దారి అక్కడ అయిపోయింది,
0: ఎక్కడైనా తారస్ పడితే లేకపోతే
1: లేదు. అలా ఒక్క దగ్గర ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి మెల్లగా మా గ్రూప్ ని చేస్తే 5-6 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఒక గ్రూప్ కలవడం మొదలైంది. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా చేతిలో, వాట్సాప్,

0: మొదలయ్యాక ప్రస్తుతం మొదలైంది మా జర్నీ మళ్ళీ.
1: యా, మరి ఆనాటి స్నేహితులతో మాట్లాడినప్పుడు మీ ఎలా అనిపిస్తుంది, మీ మనసు?
0: ఆనందం మళ్ళీ మామూలుగా కాదు,
1: ఉప్పొంగిపోతుందా గోదావరి?
0: 13 మెంబర్స్ అయ్యాం,
1: ఇంకా టచ్ లో ఉన్నారు?
0: కలుస్తున్నాం.
1: ఓ ఫెంటాస్టిక్.
0: కలుస్తున్నాం. అరకు వైజాగ్ మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసి అరకు అవన్నీ ట్రిప్ 4-5 రోజులు తిరిగాము.
1: ఓకే,
0: ఇప్పటికి ఎవరింట ఏదన్నా గ్యాదరింగ్ ఉన్నా అందరం కలుస్తున్నాం.
1: సూపర్ ఫ్యామిలీ హిట్, సూపర్ హిట్ అండి. నిజంగా చాలా చాలా హ్యాపీ. అసలు 10th క్లాస్ ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా, అంటే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో కలిసి ఉండడం, వాళ్ళందరితో కూడా ట్రిప్కి వెళ్ళడం, నిజంగా ఆ ఫీల్ అనేది ఒక్కసారిగా మళ్ళీ మనం కూడా ఆ టీన్ ఏజ్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆనాటి మెమోరీస్. మరి ఇంకొక కాలం తీసుకుందాం. హలో.
2: హలో,
1: ఎవరండి మాట్లాడేది?
2: నేను కుమార్ని మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
1: ఎస్ కుమార్ గారు, చెప్పండి మీ 10th క్లాస్ మెమోరీస్.
2: నాది 2011-12 అండి 10th క్లాస్.
1: ఓకే.
2: మేము హాస్టల్లో ఉండేటోళ్ళు. మేము హాస్టల్ స్కూలు అంతా ఒకటే.
1: ఓకే.
2: హాస్టల్లోనే స్కూలు, స్కూల్లోనే హాస్టల్, సో రెండు అంతా ఒకటే. పొద్దున 5 గంటలకు లేచేవాళ్ళు.
1: ఓకే.
2: సో స్టడీ అవర్స్ ఉండేవి, చదువుకునేవాళ్ళం. మళ్ళీ 9:30కి అలా క్లాసెస్ ఉంది.
1: ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో.
3: హలో,
1: ఎవరండి మాట్లాడేది?
3: యజ్ఞయ్య గారు. బాగున్నారా సార్? కుమ్మగారు యజ్ఞయ్య గారు.
1: నమస్తే రమేష్ గారు, చెప్పండి. రమేష్ గారు
3: బాగున్నారు సార్?
1: రైట్, చెప్పండి మీ 10th క్లాస్ మెమోరీస్.
3: సార్ ఆన్లైన్ సార్?
1: ఎస్ ఆన్లైన్ లోనే ఉన్నాను
3: సార్. 10th క్లాస్ సార్, అప్పుడు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే ఉంది సార్, అంటూ ఉంటుంది కదా, చిల్డ్రన్స్ డే చేస్తారు కదా, టీచర్స్ డే చేస్తారు కదా. అయితే మా స్కూల్లో తెలుగు పండిత్ అని సార్ ఉండే సార్, వివేక్ అవర్ధన్ స్కూల్లో. ఆయన ధోతి మీదనే వచ్చేది అనమాట, ధోతి ఓల్డ్ మ్యాన్ అనమాట, బాగా 70 దాదాపు ఉండేమాట.
1: ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఫెంటాస్టిక్, చాలా మంచి మెమోరీస్ అందరు కూడా మనతో షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ని అర్జిత్ సింగ్ పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్. 0402-323-0030, 0402-323-4821 అండ్ 0402-970-4715 కి కాల్ చేయండి. మీ 10th క్లాస్ మెమోరీస్ నాతో షేర్ చేసుకోండి. గోల్డెన్ చాప్టర్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్, 10th క్లాస్.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

18 పేజెస్ నుంచి ఆ సాంగ్ వినారం. వెరీ స్వీట్ మెలోడీ, ఫెంటాస్టిక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నా నెంబర్స్ 0402323 0030 0402323 4821 0402970 4715. కాల్ చేయండి. మీరు ట్రావెల్ చేస్తున్నా, లేదా ఇంట్లో ఉన్నా, ఛాయ్ తాగుతున్నా, లేదా ఇప్పుడే భోజనం వడ్డించుకొని తింటున్నా, ఆవకాయ వేడివేడి అన్నంలో ఆవకాయ వడ్డించుకొని తింటున్నా, గోంగూర పచ్చడితో రైస్ తింటున్నా, లేదా ఏదైనా మీకు నచ్చినటువంటి కర్రీతో మీరు తింటూ కూర్చుని నా షో విన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్స్ చేయొచ్చు. మీ 10th క్లాస్ మెమొరీస్ని నాతో షేర్ చేసుకోండి. గోల్డెన్ చాప్టర్ ఆఫ్ లైఫ్ అని నేను అన్నాను కదా, రైట్? మరి 10th క్లాస్ లైఫ్ అంటే ఫెంటాస్టిక్. ఆ రోజులే వేరు, ఆ మనసులే వేరు, ఆ కథలే వేరు ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో కూడా 10th క్లాస్లో పిల్లలందరూ కూడా చాలా స్నేహభావంగా కూడా ఉంటున్నారు. సో ఆ రోజుల్లో ఈ వాట్సాప్, ఈ సోషల్ సైట్స్ లేకపోయినప్పటికి కూడా చాలా ప్రేమగా, అభిమానంగా, ఎక్కడున్నా కూడా అప్యాయంగా, కష్టాల్లో నష్టాల్లో కూడా ఇప్పటికీ కూడా కొన్ని సోషల్ సైట్స్లో నేను చేస్తున్నాను. వాళ్ళు ఎవరైనా తమ మిత్రుడు కష్టంలో ఆర్థికంగా లేదా అనారోగ్యంగా వాళ్ళు ఎవరైనా కింద పడితే మేమున్నారా నీ కోసం అంటూ 10 మంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళ కష్టాల్లో మేమున్నామంటూ వాళ్ళకి ఆర్థిక సహాయం, లేదా వాళ్ళు హాస్పిటలైజ్ అయితే వాళ్ళకి కష్టాల్లో మీకు తోడున్నామంటూ కొంత వాళ్ళకి గ్రోసరీ కూడా ఇస్తూ వాళ్ళని లైఫ్ని లిఫ్ట్ చేస్తున్నారు చాలామంది స్నేహితులు. నేను చూస్తున్నాను సోషల్ సైట్స్లో, నిజంగా మానవత్వం ఉంది అనిపించుకుంటున్నారు చాలామంది కూడా. మరి అలాగే 10th క్లాస్ మెమోరీస్, కొంతమంది మంచి జ్ఞాపకాలు మిగిలిస్తే కొంతమంది జీవితాల్లో చేదు జ్ఞాపకాలను కూడా మిగిలుస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి కొన్ని వార్తలు విన్నట్లయితే ఆనాటి కాలంలో విడిపోయినటువంటి ఎవరైనా అభిమానంగా ఉన్నవాళ్ళు మళ్ళీ కలిసేసరికి ఆ బంధాన్ని తిరిగి కంటిన్యూ చేయాలంటూ, సో దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా కుటుంబాలు తర్వాత ప్రాణాలే కోల్పోతున్నారు.

డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. సో లైఫ్ అనేది ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండదు. సో మన మెమొరీస్ని మాత్రమే మనం తీసుకొని వెళ్ళాలి మన జర్నీలో, తప్ప అన్నీ మనకి సొంతం కావాలి, అందరూ మనకి కావాలి అనుకుంటే మాత్రం ప్రమాదాల్లో చిక్కుకోక తప్పదు. ఫంటాస్టిక్. స్టూడియో టైం 7 గంటల 59:58 అయింది. మై డియర్ ఫ్రెండ్స్, గోల్డెన్ చాప్టర్ ఆఫ్ 10th క్లాస్. చాలా మెమొరీస్ ఉంటాయి. చిన్నప్పుడు మాస్టర్ గారు మనల్ని నిలబెట్టించిన రోజు, పాఠాలు సరిగ్గా మనం చెప్పలేని రోజు, హోంవర్క్ సరిగ్గా చేయలేని రోజు. సో ఆ రోజుల్లో మంచి గ్రౌండ్ ఉండేది, స్కూల్ ఎక్కొట్టి సినిమాలకు కూడా వెళ్ళే రోజులు ఆ రోజులు ఉండేవి. మరి ఇప్పుడైతే ఆ అవకాశాలు లేవు పిల్లలకి. సో స్ట్రిక్ట్లీ టైం టు టైం ఈవెన్ కెమెరాస్ కూడా పెడుతున్నారు, పిల్లలు కరెక్ట్గా క్లాసులు ఉన్నారా లేదా. సో ఒకవేళ క్లాస్ మిస్ అయితే ఇమీడియట్గా టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చేస్తుంది. సో అలాంటి సౌలభ్యం ఇప్పుడు ఉంది. ఫెంటాస్టిక్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. మరి ఆ సాంగ్ తర్వాత మరిన్ని విశేషాలు నాకు కాల్ చేసి మీరు చెప్పొచ్చు. మరి 8:00 నుంచి 8:03 వరకు కూడా మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. 8:03 నుంచి 9:00 వరకు కూడా మీకు క్లూ ఇచ్చేస్తాను. జానపదాలని ఊపిరిగా భావిస్తూ పెరిగినటువంటి ఒక పిల్లాడు, తర్వాత కుర్రాడైన తర్వాత సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేస్తూ సో అందరి మనసుల్ని కూడా కొల్లగొడుతున్నాడు, అంటే అందరి మనసుల్ని దోచుకుంటున్నాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్, నా ఫేవరెట్ సింగర్ కార్తీక్ అండ్ చిన్మయ్య పాడిన ఈ స్వీట్ సాంగ్ మీ అందరి కోసం. యూనివర్సిటీ రోజ్, యూనివర్సిటీ డేస్లో ఉన్నటువంటి నాని ఆయన లవ్ స్టోరీని తెలియజేసే నిన్ను కోరి మూవీ నుంచి ఈ స్వీట్ సాంగ్ నా షో వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను డెడికేట్ చేస్తున్నాను. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి, ఇది హెలో రెయిన్బో. నేను మీ స్నేహితుని ఆత్మీయుని యల్లేష్ని.

ఫైన్. స్టూడియోలో టైం 7:55 41 సెకండ్ అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి. అండ్ 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. 8:03 నుంచి 9 గంటల వరకు కూడా తెలంగాణ అనే షోలో మీరు ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసుకోబోతున్నారు. ఆయన మ్యూజిక్ ఒక్కసారిగా కుర్రకారునే కాదు, పెద్దవాళ్ళని కూడా సీట్లో కూర్చుని వాళ్ళని నిలబెట్టి డ్యాన్స్ చేపిస్తుంది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడైతే ఒక సురేష్ పీటర్స్ అండ్ అనుపమ పాడిన సూపర్ డూపర్ ఫాస్ట్ బీట్ సాంగ్ విందాం. సూపర్ పోలీ

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి రక్తదానం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. అత్యవసర సమయంలో రక్తం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని ఆయన అన్నారు. గత ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రంతో కలిసి ప్రయత్నించిందని, తాము అధికారానికి వచ్చిన వెంటనే దాన్ని అడ్డుకోవడంతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం ఆయన స్లోవేకియా రాజధాని బ్రటిస్లావాకి చేరుకుంటారు. సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ సాయంత్రం అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకలు 21వ తేదీ వరకు జరుగుతాయి. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని పాఠశాలలు రేపు తిరిగి తెరుస్తారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనసూయ సీతక్క చెప్పారు. మన దేశంలో అంతరిక్ష అర్థవ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 800 కోట్ల నుంచి 4,800 కోట్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేక దర్శనానికి సుమారు 1.5 గంటలు, ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. గోల్కొండ బోనాల ఉత్సవాలు వచ్చే నెల 16వ తేదీన ప్రారంభమవుతాయి. రాష్టంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనేక చోట్ల అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: Rainbow 101.9.
1: రైట్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం తెలంగాణ అనే షోలో. మరి 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాడు మీ స్నేహితుడు ఎల్ఏ షాత్మీయుడు. ఫైన్, మరి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్తున్నాను. మహబూబానగర్లో పుట్టినటువంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ చిన్నపిల్లాడిగా ఉండేటప్పుడు ఆయనకి జానపదాలంటే చాలా ఇష్టం. మరి అవి వింటూ పాడుతూ పెరిగిన ఆ పిల్లవాడు పెద్దయిన తర్వాత సినిమాలో వర్క్ చేయాలి అని అనుకున్నాడు. తన గొంతులో ఏదో మాధుర్యం ఉందని, తన పాటలో మట్టి వాసన ఉందని తనపైన తనకే గట్టి నమ్మకంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు పెద్దయిన తర్వాత. అక్కడ అందరినీ అడిగాడు, సార్ ఆపర్చునిటీ ఇస్తారా, నాకు చాలా టాలెంట్ ఉంది, మీరు చేసే సినిమాలో నేను మ్యూజిక్ చేస్తే డెఫినెట్గా మంచి ఆల్బమ్ ఇస్తాను అని అనగానే, రేపు రావయ్య ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు ఇంటికి ఆఫీసులకి తెల్లవారేసరికి పని లేకపోతే సరే వెళ్ళే వెళ్ళే చదువుకో అంటూ పంపించేశారు. అలాగా

కొంతమంది అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ రావయ్యా అనేవారు. మరి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వెళ్ళగానే లాస్ట్ వీక్ రాని, లాస్ట్ వీక్ రాగానే మరొక రెండు నెలలు పోయిన తర్వాత రమ్మని చెప్పినప్పటికి కూడా ఎక్కడా కూడా ఆయన పేషెంట్స్ని వదులుకోకుండా ఫెడప్ అవ్వకుండా రోజులు కాస్త నెలలు, నెలలు కాస్త సంవత్సరాలు అయినా కూడా ఆయన పాట పైన పట్టుని, అంతేకాకుండా ప్రయత్నంలో పట్టుదలను కూడా విడవకుండా చివరికి తన లక్ష్యాన్ని సాధించాడు. సో అలాంటి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన ఎలాంటి పాటలు ఇచ్చారంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా సీట్లో కూర్చున్న వాళ్ళు ఒక్కసారిగా డ్యాన్స్ చేసి కూర్చోవలసిందే, అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన కెరియర్లో ఎలాంటి కష్టాలు నష్టాలు అనుభవించి ఈరోజు ఈ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నారు పెద్ద పెద్ద స్టార్స్తో కూడా. మరి ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది పెద్ద స్టార్స్ కూడా. మరి ఆల్రెడీ ఇద్దరు సూపర్ స్టార్స్కి ఆయన సూపర్ హిట్ మూవీస్ అందించారు. మరి ఆయన లైఫ్లో చాలా ప్రాజెక్ట్స్ ఇంకా లైన్లో ఉన్నాయి. మరి ఆయన ఎవరనే విషయాన్ని నాకు 0402324822 వాట్సాప్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఆయన కంపోజ్ చేసినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ని మనం ప్లే చేసుకుందాం, తర్వాత ఆయన గురించి ఆయన పేరు నేను చెప్తాను. అల్లర్ నరేష్ శర్వానంద్ సెంటర్లో నా మనందరి ఫేవరెట్ శ్రియా శరణ్.

వారేవా, ఈ పాటకి డ్యాన్స్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను కూడా చేసేసాను అప్పుడు. చాలా ఫెంటాస్టిక్ సాంగ్ ఇది. మరి ఈ అబ్బాయి ఎవరు, ఎవరైనా గెస్ చేశారా? 0402323488 వాట్సప్ చేయమని చెప్తే చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. సో ఎనీవేస్, ట్రై చేసినందుకు బెటర్. సో ఫైన్, ఈ అబ్బాయి ఖమ్మం జిల్లా గార్ల బయ్యారం అనే ఊర్లో పుట్టారు. ఇది వ్యవసాయ కుటుంబం. అయితే 10వ తరగతి వరకు అక్కడే చదివి, అసలు ఖమ్మం అంటే ఉద్యమాల గడ్డ. మరి అక్కడ ప్రజా ఉద్యమాల దగ్గర నుంచి చూసినటువంటి ఈ వ్యక్తి అక్కడ కొన్ని అసోసియేషన్లో పార్ట్ అయ్యారు. మరి అందరికీ కూడా సంగీతం స్వరం నుండి స్టార్ట్ అయితే ఇతనికి పదం నుండి స్టార్ట్ అవుతుంది. మరి అతను 8వ తరగతిలో ఉన్నప్పుడే పాటలు రాసేవారు, పాడేవారు కూడా. పాటల పోటీల్లో పాడేటప్పుడు ప్రకృతిని చూసి పులకరించినటువంటి కవితల్ని రాస్తూ అలాంటి పాటలు పాడేవారు. కొంతమంది అయితే, అరే నువ్వు పాటలు బాగా రాస్తున్నావు, నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక కవిత రాయరా, పాట రాయరా అనగానే అలా కూడా చేశారంటే. మరి డిగ్రీని ఖమ్మంలో చదివి ఆ టైంలో అక్కడ వరంగల్లో పాటల పోటీ పెట్టారంట టీవీ ఛానల్ వల్ల. అక్కడ వెళ్ళి ఈయన పాట పాడగానే, బాగా పాడుతున్నావయ్యా, ట్రై చేయి మూవీస్లో లక్ ఉండొచ్చు అని చెప్పగానే, అది 2002, ఆయన వెంటనే ఆ మాట విని, నిజంగానే ఆపర్చునిటీ వస్తుంది, నేను డెఫినెట్గా సక్సెస్ అవుతానని ఒక 50 పాటలు రాసి హైదరాబాద్ రైలు ఎక్కేశారు. ఆ రోజు సాయంత్రానికి ఆయన ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళారు, కానీ అక్కడ ఆ ఫ్రెండ్ లేడు. పాపం వర్షంలో తడుచుకుంటూ అక్కడ ఒక డైరెక్టర్ని కలిశారు. ఆయన శంకర్, ఆయుధం మూవీ తీస్తున్నారు ఆయన. మరి ఏంటయ్యా, ఏంటి సంగతులు అనగానే, సార్ నేను పాటలు బాగా రాస్తాను, పాడతాను కూడా, నాకు ఆఫర్ ఇవ్వండి సార్ అంటే, అవునా సార్, చూద్దాం ఈ అబ్బాయి ఎందుకో కానీ చాలా డెడికేట్గా ఉన్నట్టుగా అన్నాడని వందే మాతరం శ్రీనివాస్ గారికి పరిచయం చేసి, ఏదైనా పాట పాడు చూద్దాం అనగానే ఓ పాట పాడారు. అబ్బా చాలా బాగుంది, ట్యూన్ కూడా బాగుంది, ఫైన్, ఈ పాటను పూర్తిగా వేటూరు గారి చేత రాయిద్దాం, నువ్వైతే మాత్రం పాట పాడాలి అని చెప్పారంట. అనగానే కానీ ఆయన చాలా బాధపడ్డారంట, అరే పాట నేను పూర్తిగా రాసింది, నాది ఇస్తే బాగుండు కదా అంటే, లేదు కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, దానివల్ల ఈ పాటని వేటూరు గారికి ఇస్తున్నామని చెప్పగానే, సరే ఏదో ఒకటి కనీసం పాట పాడడానికైనా అవకాశం ఇవ్వండి అనగానే ఆయనే ఆ పాట పాడారు. మరి ఆ పాట ఎంత హిట్ అంటే ఇప్పటికీ కూడా ఆ పాట చాలా చాలా బాగుంటుంది. రైట్, ఆ పాటను ప్లే చేస్తాను, మీరు గెస్ చేయండి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది. డాక్టర్ రాజశేఖర్ యాక్ట్ చేసినటువంటి ఆయుధం మూవీలో ఈ పాట చాలా బాగుంటుంది, పిక్చరైజేషన్ కానీ ఈవెన్ ఆడియో కానీ. ఈ పాటని ఇప్పుడు మనం చెప్పుకోబోయే మ్యూజిక్ డైరెక్టరే పాడారు.

ఫైన్ మరి ఈ పాటని ఫైనల్గా ఉదిత్ నారాయణ ఉషా పాడారు. ముందుకైతే ఏం చేత ట్రాక్ పాడిపించి బాగుందయ్యా, ఓ 5000 ఉంచుకో, నీ పాటని మొత్తం తీసుకోలేదు, దీన్ని చాలా మార్పులు చేర్పులు చేసి వేటూరు గారి చేత రాయించాం, వాయిస్ అయితే నీదే ఉంచుతాం అని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ ఫైనల్గా ఉదిత్ నారాయణ గారితో పాట పాడించడం జరిగింది. దాంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు మన మ్యూజిక్ డైరెక్టర్. మరి చాలామంది కూడా రేపురా మాపురా అని చెప్తుండేవారు, కానీ అవకాశాలు అయితే ఆయనకి రాలేదు. ఎక్కడికి వెళ్ళినా పాట పాడడం వినిపించడం బాగుందయ్యా చూద్దాం అని అనేవాళ్ళే, కానీ ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు ఆయనకి. సో ఆయనకి మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి ఇండస్ట్రీలో, తనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కావాలంటూ ఆయన పట్టు వదలని విక్రమార్కుడులాగా తిరుగుతుండేవారు. సమయానికి తిండి ఉండేది కాదు అని చెప్పారు. ఒక్కొక్కసారి ఫంక్షన్ హాల్లో ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ఆ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి భోజనం పెట్టమని అడిగేవారంట. కొంతమంది వాచ్మెన్స్ ఎవరయ్యాను ఉపవేకం నుంచి అనగానే అన్న ప్లీజ్ అన్న ఆకలి అవుతుంది, ఒకసారి బోన్స్ వెళ్ళిపోతానన్నా ఎవరైనా వదిలేసిందైనా సరే అంటూ ఆయన ఆకలి తెచ్చుకునేవారంట. రోజు 25 కిలోమీటర్ల వరకు ఆయన తిరిగేవారు. ఓపిక సత్వ తగ్గిపోయితే ఈ రోజుకి ఎవరు కూడా నా పాట వినేటట్లేరు, నాకెవరు అవకాశం ఇచ్చేటట్లేరని ఇంటికి వెళ్ళిపోయేవారంట. ఒక్కొక్కసారి ట్రైన్లో టిక్కెట్ కూడా తీకున్న ఆయన ట్రావెల్ చేసేవారంట. ఎన్నోసార్లు టీసీల చేత చేతి దెబ్బలు కూడా తిన్నారు. అలాగ దాదాపు 2 ఏళ్ళు తిరిగారు. ఆయన కూడా పట్టు వదలని విక్రమార్కుడులాగా ఆయన ప్రయత్నం చేశారు. గెస్ట్ చేయగలరా ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని. ఇప్పుడైతే శ్రీలీల అండ్ రవితేజ డ్యాన్స్లో దుమ్ము రేపినటువంటి ఒక సాంగ్ ఉంది, మరి ఆ పాట నేను ప్లే చేస్తున్నాను. ఈ పాటని కంపోజ్ చేసింది మనం మాట్లాడుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్. గెస్ట్ చేయగలరా? 0402323482 కాల్ చేయండి, మెసేజ్ చేయండి, ఓన్లీ వాట్సాప్ యాక్సెస్ ఉంది మనకి. మీరు వింటున్నారు తెలంగాణ, తెలంగాణలో పుట్టినటువంటి సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: రైట్ మరి, మీరు వింటున్నారు స్టూడియో టైమ్ 8:24 అయింది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఫ్రెండ్ యల్లేష్. అవి 2021 రోజులు హీరో రవితేజ గారు మాస్ మహారాజా నుంచి కాల్ వచ్చింది, ఏం చేస్తున్నా ఓసారి రా అంటే వెళ్ళి కలిశారు. బెంగాల్ టైగర్కి మంచి పాటలు ఇచ్చావు, ఆ విజయంతో ఎక్కడో ఉండాల్సిన వాడివే అక్కడే ఆగిపోయావు, నీ మీద నమ్మకంతో తమాకా ఇస్తున్నా ఇరగదీసే సాయి అంటూ ఆయన చెప్పగానే ఈయనకి నిజంగానా నాకు అవకాశం వస్తుందా మళ్ళీ హిట్ దొరుకుతుందా అంటూ ఆయన ట్రై చేశారు. ఆ తర్వాత ఎలాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆయన చేసినటువంటి పాటలు ఒక్కసారిగా 100 కోట్లకు పైగా వసూలు చేసే ఆయన వర్క్ చేసినటువంటి సినిమా. సో ఫెంటాస్టిక్ కదా. మరి నమ్మకం ఎప్పుడు కూడా వమ్ము కాదని నిరూపించారు డైరెక్టర్. గెస్ చేశారా? కరెక్ట్, సిసిరో, బీమ్స్ సిసిరో గారు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. మరి ఆయన చేసినటువంటి సినిమాలు ఇప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. మరి రవితేజ గారి నమ్మకం నిజమైంది, ఈయన డెఫినెట్గా హిట్ అవుతారన్న విషయం నిజమైంది. మరి ఆయన 20 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేయాల్సినటువంటిది, కానీ ఆయనకి ఆపర్చునిటీస్ రాక లేట్గా వచ్చాయి. దర్శక నిర్మాతలు ఎవరు కూడా ఆయన్ని నమ్మకం కుదరలేదు ఆయన పైన, కానీ రవితేజ గారు మాత్రం ఎక్కడో ఉండాల్సిన అబ్బాయి డెఫినెట్గా హిట్ అవుతాడని చెప్పి ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. మనందరం కూడా ఆయన పాటలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం, ఆయన పాడినటువంటి పాటలు కూడా. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మరి బీమ్స్ సిసిరోలో ఆయన కంపోజ్ చేసినటువంటి ధమాకా నుంచి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. రైట్ చేశానండి.
1: ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండి.

0: Rainbow 101.9.
1: రైట్ మరి స్టూడియో టైం 2:42:07 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా గూగుల్ ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ చాలా ఛానల్స్ మన రెయిన్బో మన దేశంలో ఉన్నటువంటి అన్ని ఎఫ్ఎం రెయిన్బోస్ కనిపిస్తాయి, అన్ని లాంగ్వేజెస్ కూడా. ఆ సెర్చ్ బార్కి వెళ్ళి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని టైప్ చేయగానే మీకు పాపప్ అవుతుంది. అక్కడ ప్లే బటన్ ఉంటుంది, ఆ ప్లే బటన్ మీద మీరు క్లిక్ చేస్తే మన ఎఫ్ఎం రెయిన్బో పాటలు మాటలు చాలా శ్రావ్యంగా వినసొంపుగా చెవిలో తేనె పోసినట్టుగా వినిపిస్తాయి. రైట్ మరి మనం మాట్లాడుకుంటున్నాం బీమ్స్ గురించి. మరి బీమ్స్కి ఎలాగా అవకాశం వచ్చింది, ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది, ఏమైంది ఈవేళ అనే సినిమాకి ఈయన ట్యూన్స్ విన్నారు అక్కడున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు. అప్పుడు ఆయన అన్నారు, నువ్వనైనా సినిమా చేసింది నువ్వే కదయ్యా, బాగా చేస్తున్నావు, మరి బెంగాల్ టైగర్కి వర్క్ చేస్తావా అని అడిగారు. అప్పుడే రవితేజ గారు మెచ్చుకొని మరో సినిమాకు కూడా అవకాశం ఇచ్చారు ఆయనకి. కానీ ఆ ప్రాజెక్ట్ ఫైనల్లో డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత అతనికి వచ్చినటువంటి టర్నింగ్ పాయింట్ మూవీ ఏంటంటే నక్షత్రం. ఎస్, కృష్ణవంశీ డైరెక్ట్ చేసినటువంటి నక్షత్రం. ఆ సినిమాకి ఆయన కృష్ణవంశీ గారు అన్నారు, ఏమయ్యా ఒక పాట చేస్తావా అని అడిగారు. ఒక్క పాట ఏంటండి, కాకపోతే పెద్ద డైరెక్టర్ గారు ఏదైనా ఆఫర్లో సక్సెస్ అయితే నా పేరు మారుమూగిపోయే అవకాశం ఉంది కదా అని, ఓకే ఒక సాంగ్ చేస్తాను సార్ అని చెప్పాడు. నేను ఫోక్ సాంగ్ కోసం పిలిచా, అయినా ఈ సాంగ్ బాగుంది, ఫోక్ సాంగ్ కూడా చేయగలవా అని అడిగారు. చేస్తాను సార్, నాకు చాలా ఇంట్రెస్ట్ అనగానే, అయితే రెండు సాంగ్స్ ఇస్తాను నువ్వే చేయాలి అని చెప్పారు. రీ రికార్డింగ్ కూడా నువ్వే చేయాలి అనగానే ఏదో మనకి లక్ కలిసినట్టుగుందని మనసులో ఉప్పొంగిపోయి రీ రికార్డింగ్ కూడా ఆయనే చేశారు. మరి ఆయన ఫస్ట్ టైం ఆర్ఆర్ చేసినటువంటి అంటే రీ రికార్డింగ్ చేసినటువంటి ఫస్ట్ సినిమా. బ్యాడ్లక్ ఏంటంటే ఆ మూవీ అంతగా అనుకున్నటువంటి లెవెల్కి వెళ్ళలేకపోయింది. సో కానీ ఆయన అనుకున్నటువంటి ఆర్ఆర్ అయితే మాత్రం ఫుల్ఫిల్ అయింది. మరి ఆయనకి ఆయన బడ్జెట్ చాలా తక్కువ ఇచ్చారు, అయినప్పటికీ కూడా పాటలైతే తన అప్పు చేసి శంకర మహాదేవన్, నకాసాజీస్, అద్నాన్ సమీ, విజయప్రకాష్, శ్రేయ ఘోషల్ లాంటి పాపులర్ సింగర్స్ చేత పాడించారు. మరి వారికి పేమెంట్ అయితే చాలా పెద్దగా ఉంది, వీళ్ళకి వచ్చినటువంటి ఈయనకు వచ్చినటువంటి బడ్జెట్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఫ్రెండ్స్ దగ్గర బయట లోన్స్ తీసుకొని ఆయన అప్పు చేసి ఆ సింగర్స్కి ఇచ్చారు. కానీ డబ్బు అయితే పోతుంది వస్తుంది, కానీ పాట చరిత్రలో ఉండిపోతుంది కదా అని ఆయన ఆ రోజు అనుకున్నారు. కాబట్టే ఈరోజు ఆయన టాప్ ప్లేస్లో కూర్చున్నారు. ఫెంటాస్టిక్ కదా. మరి ఆయన నక్షత్రంలో కంపోజ్ చేసినటువంటి పాట విందాం. ఈ సాంగ్ అయితే ఏ పాప, దీని తర్వాత

0: FM Rainbow 101.9.
1: ఫెంటాస్టిక్ స్టూడియో టైమ్ 8:53 నేను ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ అనే షోలో బీమ్స్ సిసిరోలియో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఎన్నో కష్టాలకి నష్టాలకి ఏటికి ఎదురీదిన వాడే జీవితంలో గెలుస్తాడు అని ఎంతోమంది నిరూపించారు. ఈయన కూడా నిరూపించారు బీమ్స్ గారు. మరి ఆయన మూవీస్ కోసం పెద్ద పెద్ద స్టార్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే చేద్దాం మూవీ అని. మరి అలాంటి పాపులారిటీని సంపాదించారు బీమ్స్ గారు. మరి ఆయన కుటుంబ సభ్యుల మధ్య బంధాలు అనుబంధాలు నేపథ్యంతో తెరకెక్కినటువంటి బలగం మూవీ, అది ఒక చిన్న చిత్రంగా స్టార్ట్ అయింది. తర్వాత అది ఎంత పెద్ద హిట్ అయిందో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ చిత్రానికి చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి. మరి ఈ మూవీకి వర్క్ చేసినటువంటి భీమ్స్కి 13వ దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు గెలుచుకున్నారు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్. ఎంత గ్రేట్ అవార్డు అండి, చాలా చాలా గర్వించదగినటువంటి అవార్డు ఇది. మరి తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి బయ్యారం అనే మారుమూల ప్రాంతంలో పుట్టి అండ్ ఖమ్మంలో చదువుకున్నటువంటి ఈ అబ్బాయి ప్రపంచంలోనే ఒక మంచి అవార్డును అందుకున్నారు, ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును అందుకున్నారు ఆయన. సో రియల్లీ ఫెంటాస్టిక్.

ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఆయన గురించి. మరి ఆయన 2012 నుంచి చాలా మూవీస్ వర్క్ చేశారు. నువ్వా నేనా, కెవుకేక, గాలిపటం, జోరు, అలా ఎలా, మన కుర్రాళ్ళే, బెంగాల్ టైగర్, యాంజల్, నక్షత్రం, పిఎస్వి, గరుడు వేగ, డాక్టర్ రాజశేఖర్ యాక్ట్ చేసినటువంటిది. ఆ తర్వాత పేపర్ బాయ్, శ్యామ్ నాయుడు, సాఫ్ట్వేర్, సుధీర్, ఫోర్ లెటర్స్, క్రేజీ క్రేజీ ఫీలింగ్స్, రామసూర్ అండ్ ఊరికి ఉత్తరాన, కథ కంచికి, మనవింటికి, సూరాపానం, ఇలా చాలా చాలా మూవీస్కి ఆయన మ్యూజిక్ని అందించారు. కానీ కొన్ని మూవీస్ అయితే ఆయన్ని ఒక్కసారిగా ఎవరు తను అన్నట్టుగా మనందరికీ కూడా ఒక్కసారిగా చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ మన ఇండస్ట్రీకి వచ్చారు. మరి ఆయన పాటలు వినాలి అని పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆయన రియల్లీ ఫెంటాస్టిక్. మరి అలాగే ఆయన పాటలు కూడా రాశారు కొన్ని మూవీస్కి, జోరు అండ్ ఆగడు అండ్ జంక్షన్లో అనే పాటకి భాస్కర్ భట్ల రవికుమార్ గారితో కలిసి రాశారు ఆయన. అలాగే సీమ టప్పాకాయ్, ఆయుధ మూవీలో ఓయిరాజా కన్నుల్లో నువ్వే, ఇలాంటి పాటలకు కూడా ఆయన రచన అందించారు. ఫెంటాస్టిక్. ఇంకా చాలా సూపర్ డూపర్ హిట్స్కి ఆయన వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడైతే ఆయన కంపోజ్ చేసినటువంటి ఒక సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది. మరి ఆ పాటని ఇప్పుడు ప్లే చేసుకుందాం. థియేటర్లో ఒక్కసారిగా మన రమణ గోకుల గారు వాయిస్, ముందున విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్. మీరు వింటున్నారు FM Rainbow 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

0: రెయిన్బో 101.9.
1: స్టూడియోలో టైం 9:48 అయింది ఎగ్జాక్ట్గా. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో వీరు వింటున్నారు. మనం ఉన్నాం ఇప్పుడు రెంజీమ్ హైదరాబాద్లో. బయట వాతావరణం ఎలా ఉందో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను 2.5 అవర్స్ నుంచి స్టూడియోలోనే ఉన్నాను. వచ్చినప్పుడైతే చల్లగా అయితే ఉంది, కానీ చాలా చికాక్గా ఉందన్నమాట. లోపల నుంచి హీట్ అనేది వస్తుంది. సో వాతావరణం ఒక పక్క వర్షాకాలం, మరొక పక్క ఇంకా వేడి. నేను ఉంటాను ఇంకా వెళ్ళను అంటూ పిల్లల్లాగా గారాపం చేస్తుంది వేసవి కాలం. సో మై డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. ఈ టైంలో అనారోగ్యం పాలయ్యే అవకాశం చాలా ఉంది, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి, వచ్చి ఆగుతుంది కాబట్టి వర్షాలు. ఈ టైంలో పిల్లలకి ఎక్కువగా రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉంటుంది, పిల్లలకి పెద్దలకి, అంటే మహిళలకి, సీనియర్ సిటిజన్స్కి. సో బీ కేర్ఫుల్. వాళ్ళ వలన ఒకరి నుంచి ఒకరికి ఈ దగ్గు అండ్ ఈ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్కి రేపటి నుంచి పంపించే పిల్లలకి మాస్క్ అలాగే శానిటైజర్ కూడా ఇచ్చి పంపిస్తే చాలా మంచిది. అలాగే వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ కూడా బాక్స్లో పెట్టి పంపించండి, ఎందుకంటే ప్లాస్టిక్ బాక్స్ అనేది చాలా మంచిది కాదు. పిల్లలకి స్కూల్ పంపించేటప్పటికీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత 4-5 అవర్స్ తర్వాత తింటారు కాబట్టి అప్పటికీ అది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఫుడ్ అనేది పాడయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల చాలా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్టీల్ బాక్స్ని ప్రిఫర్ చేయండి, లేదా ప్లాస్టిక్ బయట ఉంటుంది ఇన్సైడ్ స్టీల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. పిల్లల్ని బుజ్జగించి మంచి మాటలు చెప్పి స్కూల్కి పంపించండి, కానీ కోపంతో తాపంతో. అఫ్కోర్స్ మీకు ఆఫీస్లో చాలా బిజీ స్కెడ్యూల్స్ ఉండొచ్చు, మరి ఆ టెన్షన్స్ని పిల్లల మీద, భార్య మీద చూపించకండి, రైట్? మీకేమాత్రం అవకాశం ఉన్నా కూడా పిల్లలకి హోంవర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బిగినింగ్ డేస్లో వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయండి. వీలైతే 1 అవర్ ఆర్ 1 అవర్ ఆర్ 10 మినిట్స్ అయినా వాళ్ళకి కొద్దిగా నేనున్నాను వరీ కాకనే కొద్దిగా గుండె ధైర్యాన్ని కూడా ఇవ్వండి. అంతేగాని నువ్వెప్పుడు ఇంతే లాస్ట్ వరకు ఎలానే చేస్తావు, నీ వల్ల నాకు హెడేక్స్ వచ్చాయి, ఆ టీచర్కి నేనే కాల్ చేసి నీకు పనిష్మెంట్ చేయమని చెప్తాను అంటూ పిల్లలకి మీరే విలన్స్గా మార్కండి, రైట్? మై డియర్ ఫ్రెండ్స్, మీకు చెప్పడమే కాదు నేను కూడా పాటిస్తాను దాన్ని, రైట్? మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత నేను చెప్తాను. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమలో ఎక్కడో గిల్లి కజ్జాలు కోపాలు తాపాలు ఉంటాయి, కానీ ఈ కోపతాపాలు కన్నా వీళ్ళతో వాదించుకునే కన్నా ఏఐతోనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అంటే, మనకేదైనా కోపం వచ్చినా బాధ వచ్చినా నవ్వు వచ్చినా వాళ్ళతోనే షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం కోసం చాలా యాప్స్ వచ్చేసాయి. మరి ఆ యాప్స్ను వాడుతున్నారు అబ్బాయిలు అమ్మాయిలు, మరి వాటి గురించి సైకాలజిస్ట్లు ఏమంటున్నారు అనే విషయాన్ని నేను చెప్తాను ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ తర్వాత. రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్, వెరీ స్వీట్ సాంగ్, మనసును దోచుకుంటుంది. సమాంతా నట సమ్రాట్ నాగ చైతన్య. ఏ మాయ చేసావే, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం రేంజిమ్ హైదరాబాద్.

కూడా ఎ సూదింగ్ సాంగ్, ఫెంటాస్టిక్ సాంగ్. స్టూడియోలో టైం 9:10:15 అయింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది రింజిమ్ హైదరాబాద్. బయట వాతావరణం ఆల్మోస్ట్ వీకెండ్ అయిపోయింది. రేపు ఊరుకులు పరుగు.

పిల్లలు స్కూల్ బ్యాగ్ తగ్గించుకొని స్కూల్కి వెళ్ళాలి, పెద్దవాళ్ళు లంచ్ బాక్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళాలి. యథావిధి మళ్ళీ ఈరోజు రావాలంటే మనందరం కూడా 6 డేస్ వెయిట్ చేయాలి, రైట్? మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, కళ్ళు తెరిచిన దగ్గర నుంచి చాటింగ్లు, మెసేజ్లు, చిన్న చిన్న గొడవలు, వీడియో కాల్స్, వీటన్నింటినీ మర్చిపోయేలా కొత్తగా యాప్స్ వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ను కూడా క్రియేట్ చేశాయి, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని. మరి వీటి గురించి మనకి సైకాలజిస్ట్లు ఏమంటున్నారంటే, మనందరికీ కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాటిని జడ్జ్ చేయకుండా, గొడవ పడకుండా, విషయం ఎక్కడికక్కడ క్లోజ్ చేసేలా, ఎటువంటి రిస్క్ లేకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా పనిచేస్తుందంట. మరి జంజీవాలు కూడా దాంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరి పార్ట్నర్ లేదా సోలోగా ఉన్నవాళ్ళు, తగాదా వచ్చినా లేదా మెంటల్గా డిప్రెషన్ అయినా కూడా ఈ ఏ యాప్స్ని ఓపెన్ చేసి వాటితో చాటింగ్ చేస్తున్నారు. మరి చాట్లో, మెసేజ్లో, కాల్స్లో మరి అబ్బాయి అయినా అమ్మాయి రోల్ని ఈ ఏఐ యాపే రెస్పాండ్ అవుతుందంట. మన మూడుకు తగ్గట్టుగా అవి ఆన్సర్స్ ఇస్తుంటాయట. ఏం చెప్పినా రిజెక్ట్ చేయకపోవడం, వాదనకు దిగకపోవడం, బ్రేకప్ అవ్వకుండా చాలా చక్కగా రెస్పాండ్ అవుతూ మనకి ఇష్టమైనటువంటి మాటలతో అవి మనల్ని సాంత్వనపరుస్తున్నాయంట. సో ఫెంటాస్టిక్ కదా. 2025 and 2026 ఎకనామిక్ సర్వే ప్రకారం ఈ చాట్ల వల్ల ఉపయోగం ఉందా లేదా అనే విషయాన్ని ఈ సైకాలజిస్టులు ఒక్కసారిగా చెక్ చేశారంట. దానివల్ల ఏంటి జరుగుతుంది? ఈ జంజీవాలు అయితే మాత్రం చాలా బాగుంది, ఇది మాకు ఎవరితో కూడా గొడవలు లేవు, హ్యాపీగా దాంతో చాట్ చేసుకుంటే మాకు మంచిగా ఆన్సర్స్ ఇస్తున్నాయి, నువ్వు అందంగా ఉన్నావు, నీ వాయిస్ బాగుంది, నీ పాట బాగుంది, నీ డ్రెస్ బాగుంది అంటూ మాకు కమెంట్స్ ఇస్తుంది ఆ ఏఐ టూల్, ఆ ఏఐ యాప్ చాలా బాగుంది, మేము వాటితోనే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాం, మాకు మంచి మంచి మాటల్ని ఇస్తుంది అంటూ వాళ్ళు చాలా ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారట. బట్ ఈ సర్వే అయితే ఏం చెప్తుంది అనే విషయాన్ని నేను చెప్తాను ఒక స్వీట్ సాంగ్ తర్వాత. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రా గారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకు ఎవరికైనా తెలుసా? పాత సాంగ్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉండే సాంగ్ ఇది. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది చెప్పగలిగిన వాళ్ళకి అప్రిషియేషన్ లభిస్తుంది. 0402323482 వాట్సాప్ చేయండి. ఈ పాట ఏ మూవీలో ఉంది? గెస్ట్ చేసిన వాళ్ళు సూపర్ బ్రిలియంట్, ఐ వుడ్ సే. మీరు వింటున్నారు FM Rainbow 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

రైట్ మరి, ఈ సాంగ్ అనేది రాజహంస అనే మూవీ నుంచి అని చెప్పేశారు మనకు ఒక లిసనర్. ఫెంటాస్టిక్, కుదోస్, కరెక్ట్గా చెప్పారు. ఫైన్ మరి, ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడారు. మనం ఉన్నాం రింజిమ్ హైదరాబాద్. రెండు వేల ఇరవై ఆరు ఎకనామిక్ సర్వే ప్రకారం ఈ యాప్స్ వల్ల మనకేమైనా ఉపయోగాలు ఉన్నాయని సైకాలజిస్టులు సర్వే చేసి చెప్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఈ ఎక్కువగా ఈ AI చాట్, ఈవెన్ వాట్సాప్ చాట్ ఆర్ ఎనీ మెసెంజర్స్లో కూడా మనం నిరంతరం చాట్ చేసినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారంటే, ముఖ్యంగా టెన్షన్ వస్తుందంట. ఎందుకంటే మనం చాట్ చేసిన తర్వాత అవతల వ్యక్తి మనకి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు చూసినా కూడా అనే ఒక రకమైనటువంటి టెన్షన్ వస్తుందంట. తర్వాత స్ట్రెస్ కూడా వస్తుందంట. ఈవెన్ ఆ వ్యక్తి ఆన్సర్ ఇవ్వకపోతే మనకి నిద్ర లేకున్నా కూడా ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. వీటి వల్ల అసలైన బంధాలను కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చు అని అంటున్నారు. రైట్, నిజంగా అది నిజమే. మనం ఈ AI టూల్గా వాడడమే కాకుండా, అంటే ఈ యాప్స్ను వాడడమే కాకుండా రెగ్యులర్ చాటింగ్లో కూడా, ఇంతకుముందు అయితే ఉత్తరాలు రాసుకునేటప్పుడు అవి పోస్ట్ చేసిన తర్వాత 2 రోజులు 3 రోజులు మధ్యలో పబ్లిక్ హాలిడేస్ ఉంటే 1 వీక్ తర్వాత వచ్చినా కూడా వేచి చూసే ఓపిక, సహనం ఉండేది, ప్రేమ కూడా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ హై టెక్నాలజీ వల్ల ఇమీడియట్ రెస్పాన్స్ అవ్వాలి అంటూ టెన్షన్గా స్ట్రెస్ అవుతూ ఎదురు చూస్తున్నారు అందరు కూడా, ఈవెన్ నాట్ జెంజీయే కాదు, అందరు కూడా. రైట్, మరి దీనివల్ల అసలైన బంధాలను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ యాప్లో వచ్చినటువంటి ఇమీడియట్ యాక్షన్ మన పార్ట్నర్ నుంచి కూడా రావాలి అనే ఆలోచన దృక్పథం వలన సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. రైట్ వాళ్ళు, అంతేకాకుండా ఇతర పనుల గురించి పట్టించుకోకుండా

బోర్ కొట్టినప్పుడల్లా ఏమాత్రం బ్రేక్ దొరికిన ఆఫీసులో కానీ వర్క్ ప్లేస్లో కానీ ప్రొడక్టివిటీని కూడా పట్టించుకోకుండా ఎక్కువగా చాట్ చేయడం వల్ల మన యొక్క కెరియర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఈ ఏఐ టూల్లో వచ్చినటువంటి ఆన్సర్స్ కరెక్ట్గా ఉండట్లేదు అని కూడా అంటున్నారు. దీనివలన చాలామంది మానసికంగా కూడా కుంగిపోయి వాళ్ళు సూసైడ్ కూడా చేసుకునే ఆలోచనలు వస్తున్నాయి, అలాంటివి జరిగాయి అని కూడా చెప్తున్నారు. నిజంగా ఇది పర్ఫెక్ట్. నేను చాలామంది ఈ మధ్యకాలంలో న్యూస్ ఛానల్లో చూడడం జరిగింది. వాటిని పట్టించుకోకుండా అంటే ఆ టూల్లో ఏదైతే ఇస్తుందో అది రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కూడా దాన్నే పాటించి తమ యొక్క జీవితాలను కూడా ముగించేసుకున్నటువంటి పిల్లల్ని చాలామంది చూసాం. ఇది నిజంగా దురదృష్టకరం, రైట్? సో ఒక్కసారి ఆలోచించండి, యాప్స్ కానీ లేదా ఏఐ టూల్ కానీ 100% కరెక్ట్ కాదని ఒక్కసారిగా గుర్తించండి. మై డియర్ ఫ్రెండ్స్, ఫెంటాస్టిక్ డే. మరి నేను మీకు మీ అందరి కోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేసి మీ అందరికీ టాటా బై బై సీ చెప్పేసే టైం నాకు వచ్చేసింది. నెక్స్ట్ నైరంగ్ అంటూ ఇంకొక ఆర్జీ రెడీగా ఉన్నారు మీ అందరితో కూడా మాట్లాడడానికి, మంచి మంచి పాటలు హిందీ పాటలు ప్లే చేయడానికి. మరి ఇప్పుడైతే కళ్యాణ్ మాలిక్ అనే నిత్యా మీనన్ యాక్ట్రెస్సే కాకుండా మంచి సింగర్ కూడా. ఆమె చాలా పాటలు పాడారు, అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్, మనందరికి కూడా చాలా ఇష్టం. మరి ఆ పాటను ప్లే చేస్తాను. ఆ తర్వాత ఉదిత్ నారాయణ అండ్ అనురాధ పౌడ్వాల్ పాడినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది, లయ అండ్ డాక్టర్ రాజశేఖర్ యాక్ట్ చేసినటువంటి మూవీ అది. ఆ తర్వాత సిద్ధార్థ్ అండ్ తమన్నా యాక్ట్ చేసినటువంటి ఇంకొక వన్ మోర్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్, అది శంకర్ మహాదేవన్ శ్రేయా ఘోషల్ పాడారు. మరి ఆ పాటను కూడా మీకోసం క్యూ అప్ చేశాను. ఈ 3 సాంగ్స్తో మీ అందరికీ కూడా టాటా బై బై సి చెప్పేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఉన్న సమయం చాలా చక్కగా వినియోగించుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ సమయం గడపండి. ఫ్యామిలీ ఈజ్ ఫాస్ట్, రైట్? మరి ఈ సాంగ్తో వన్ మోర్ టైం మీ అందరికీ కూడా టాటా బాబాయ్ చెప్పేస్తున్నాడు మీ స్నేహితుడు యలేష్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం మరిన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, మరిన్ని సూపర్ డూపర్ హిట్ కంటెంట్స్తో. వస్తాడు మీ ఫ్రెండ్. అంతవరకు గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్. పిల్లలు రేపు స్కూల్కి, ఈరోజు నుంచే నైట్ పెన్సిల్ బాక్సెస్, బ్యాగ్, షూస్ అన్నీ కూడా సర్దుకొని రెడీగా వెళ్ళండి. టెన్షన్ పడకండి, ఎంజాయ్ చేయండి. బై బాయ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ వన్ మోర్ టైమ్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ యలేష్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బై బాయ్. అమ్మమ్మో అమ్మాయి.